ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 19వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారం. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో అన్నమయ కృత అమ్మవారి కీర్తనలు విన్నారు. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపించేవారు శ్రీమతి సయ్యద్ రఫియా.
1: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. వైలుల్లికుల్లీహుమజతిల్లుమజా నిల్లజీ జమఆ మాలం వద్దదహు యహసబు అన్నా మాలహు అఖ్లద కల్లాలయుం బజన్నా ఫిల్ హుతమ వమా అదరాకా మల్ హుతమ నారుల్లాహి ముఖదతుల్లతి తత్తలిఉ అలల్ అఫ్ఇద ఇన్నహా అలైహిం ముసదతున్ ఫి అమదిం ముమ్మద్దద. అమిత దయగలవాడును అపార కృపాశీలుడును అగు అల్లాహ్ పేరా. ఈ పై సూరాలో నరక శిక్షకు పాత్రులుగా చేయునట్టి కొన్ని దుర్గుణాలు చెప్పబడ్డాయి. మానవులు తనలో ఉండు తప్పులను లోపాలను తెలుసుకోక ఇతరులలోని లేనిపోని లోపాలను వారి వెనుకను

ఎదుటను ఎంచుచు వారిని హీనముగా చూచుట నిందించుట చాలా పాపము. ధనముపై ఉన్న పేరాశ చేతను లోభము చేతను కూడబెట్టుచు అది ఎక్కడ తక్కువ అయిపోవును అని మాటిమాటికి లెక్క పెట్టుచు అది శాశ్వతముగా తన వద్ద ఉండునని తలచి దానిని ప్రేమిస్తూ అందులోనే నిమగ్నుడై ఉండుట చాలా చెడ్డది. పై దుర్గుణాలు గొప్ప వినాశనం కలిగిస్తాయి. కూడబెట్టిన ధనము శాశ్వతముగా ఉండదు. విశ్వాసము వహింపక దేవుడు విధించిన ధర్మాలను అనుసరించి ఆయన ప్రీతి కొరకు ఖర్చు చేయని ధనము పనికిరాదు. చివరికి తీర్పు దినమునందు అలాంటి పరమలోభి నరకాగ్నిలో వేయబడి కఠిన శిక్ష అనుభవిస్తాడు. అది దేహమునకు తగలగానే దాని నొప్పి హృదయము వరకు వ్యాపిస్తుంది. నరకములో పాపాత్ములను వేయబడిన తరువాత దాని తలుపులు మూసివేయబడతాయి. అందులో అగ్నిజ్వాలలు పెద్ద పెద్ద స్తంభాలు వలె ఉండి అందువారు చిక్కుకొని తీవ్ర బాధలు పొందుతారు. హల్యన్

0: قد خسروا أنفسكم وزل عنهم ما كانوا يفترون.
1: దేవుని యందు విశ్వాసం లేని వారు శిక్షకు అర్హులు అని ఖురాన్ షరీఫ్లో చెప్పబడింది. అవిశ్వాసులు విశ్వసింపక దాని తుది ఫలితమగు శిక్ష పడదని భావిస్తున్నారు. దేవుని శిక్ష పడినప్పుడు విశ్వాసము తెలుపుటకు కూడా అవకాశముండదు. మరి అలాంటి విశ్వాసము కూడా ఆ సమయంలో అవిశ్వాసులకు పనికిరాదు. దేవుని శిక్ష నుండి తప్పించటానికి ఎవరైనా సిఫార్సు చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఎవరునూ అవిశ్వాసులకు సిఫారసు చెయ్యరు. అప్పుడు తిరిగి ఇహలోకమునకు పంపినా మేము చేసిన పాపకార్యాలకు బదులుగా పుణ్యకార్యాలు చేస్తామని కోరుకుంటారు. కానీ అలా అసలు కుదరదు. కావున అవిశ్వాసులు నష్టము పొంది నశిస్తారు. వారు కల్పించుకున్న ఊహలు కూడా పనికి రావు. వఆఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
2: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి సయ్యద్ రఫియా బేగం వినిపించిన వినదగు మాట విన్నారు. ఇప్పుడు విందాం సేద్యబ శుద్ధులు కార్యక్రమంలో వివిధ పంటలలో నీటి యాజమాన్యం, మిత్ర పురుగుల ప్రాధాన్యత గురించి శ్రీ హేమంత్ రాజు గారు అందించే వివరాలు విందాం.
3: రైతన్నలకు నమస్కారం. ఈరోజు ఆరుతడి పైర్లలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత కీలకమైన వనరులు భూమి, నీరు. వీటి వినియోగంలో పాటించే పద్ధతులు పంటల పెరుగుదల, దిగుబడి నాణ్యతలపై ఎంతో ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంది. వినియోగించే నీటిలో దాదాపు 60-70% వృథా అవుతుంది. దీనివల్ల పంట ఉత్పాదకతలో తరుగుదల, భూసారం క్షీణించడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధునాతన నీటిపారుదల విధానాలైన బిందు, తుంపర్ల సేద్య పద్ధతుల వల్ల పంట దిగుబడులతో పాటు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. నీరు ఎక్కువగా లభ్యమయ్యే చోట విచ్చలవిడిగా వాడటం వల్ల సారవంతమైన భూములు చౌడు భూములుగా మారి దిగుబడులు క్రమేణా తగ్గిపోతున్నాయి. పొలానికి నీరు పెట్టిన మొదటి 3 రోజుల్లో నేల లోపలి పొరలు నీటితో నిండిపోతాయి. నేల పొరల్లో ఉన్న గాలి బయటికి వెళ్ళిపోతుంది. నేలలో ఎక్కువ నీరు ఉండటం వల్ల మొక్కలకు కావలసిన పోషకాలు భూమిలో ఉన్నప్పటికీ అవి మొక్కలకు లభ్యం కావు. దీనివల్ల మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. బిందు సేద్య పద్ధతిలో నీటిని

బిందువుల రూపంలో అన్ని మొక్కలకు సమానంగా అందించవచ్చు. నీటిని మొక్క వేరు మండలానికి దగ్గరగా కావలసినంత మేర అందించడానికి ఈ పద్ధతిలో అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా భూమిలో ఎప్పుడూ తేమ ఉంటుంది, కానీ నీరు నిల్వ ఉండదు. మొక్కజొన్న జల్లు వేసేటప్పుడు, పాలు పోసుకునేటప్పుడు, గింజ గట్టిపడే సమయంలో నీరు చాలా అవసరమవుతుంది. వేసవిలో అయితే 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వేరుశనగలో విత్తిన వెంటనే 20 నుంచి 25 రోజులకు తర్వాత పూత కాయదశలో ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒక తడిని ఇవ్వాలి. ప్రొద్దుతిరుగుడు పంటలో ఆశించిన దిగుబడులు సాధించాలంటే మొగ్గు తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టే దశల్లో నీటి తడి చాలా అవసరం. నువ్వుల పంటకు పూత కాయ వృద్ధి దశలో, గింజకట్టు దశల్లో తడులు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. శనగ పంటలో విత్తిన 20 నుంచి 25 రోజులకు ఒక తడిని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే శనగ పంట ఎక్కువ నీటిని తట్టుకోదు, అవసరాన్ని బట్టి నీటి తడులు అందించాలి. బలమైన నీళ్ళల్లో సకాలంలో విత్తిన కుసుమ పంటకు నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తేలిక నీళ్ళకు ఆలస్యంగా విత్తిన పంటకు 1-2 సార్లు తడులు ఇవ్వడం అవసరం. పూత మొదలైన తర్వాత నీటి అవసరం ఉండదు. ఇప్పుడు పండ్ల తోటల్లో యాజమాన్య చర్యల గురించి చూద్దాం. పండ్ల తోటల్లో సమయానికి చేపట్టాల్సిన పనులు నిర్లక్ష్యం చేస్తే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఎప్పటికప్పుడు పండ్ల తోటల్లో అవసరమైన చర్యలు చేపట్టాలి. మామిడిలో ఆశించే తేనెమంచు పురుగు, పిండినల్లి, పులుసు పురుగులు, బూడిద తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల కార్బరిల్ లేదా 1 మిల్లీలీటరు డ్రైక్లోరోవాస్, 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజాల్, 2.5 మిల్లీలీటర్లు వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. ఆకులు, కొమ్మలు, రెమ్మలు, కాండం తడిచేలా పిచికారీ చేయాల్సి ఉంటుంది. అరటి వేరుకు నులి పురుగులు ఆశిస్తే మొక్కకు 40 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు మొక్క మొదలు దగ్గర 10 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టితో కప్పాలి. తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. నిమ్మలో నల్లి నల్లదోమను నివారించుకోవాలి. దానిమ్మకాయలపై శిలీంద్ర మచ్చ తెగులు లక్షణాలు గమనించితే లీటర్ నీటికి 1 గ్రాము థయోపోనేట్ మిథైల్ లేదా డైపెన్ కొనజాల్ 0.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఉసిరిలో బెరడు నాశించే పురుగుల నివారణకు గాను 1 మిల్లీలీటరు డ్రైక్లోరోవాస్ లీటర్ నీటికి కలిపి కాండం కొమ్మలు తడిచేలా పిచికారీ చేసి మందు ద్రావణాన్ని బెరడు రంధ్రాల్లో పోయాలి. ఇప్పుడు పైర్లకు మేలు చేసే మిత్ర పురుగులు. ఇవి చీడ పురుగులను భక్షించడం ద్వారా పైర్లకు మేలు చేస్తాయి. రసాయనిక మందుల వాడకం కారణంగా పంటలకు రక్షణ కవచాలైన మిత్ర పురుగులు అంతరించిపోతున్నాయి. కందిరీగలు, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు గుడ్ల నుంచి బయటకు రాగానే కందిరీగలు ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా వాటి బెడద నుంచి పంటలను కాపాడుతాయి. అక్షింతల పురుగులు, ఇది పిల్ల పురుగుగా ఉన్నప్పుడే పంటకు హాని కలిగించే పేనుబంక, దీపపు పురుగులు పచ్చ పురుగు గుడ్లను తిని పంటను కాపాడుతాయి. బిళ్ళపురుగు, కాండం తొలిచే పురుగు లార్వాలు, పచ్చదోమలు, సుడిదోమలు, నామాల పురుగులను, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను ఈ బిళ్ళ పురుగులు తిని పంటను కాపాడుతాయి. చిమటలు, రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులు, ఆకుముడత పురుగులు,

0: చదోమ, పేడుబంక పురుగులను ఇవి భక్షిస్తూ ఉంటాయి. అందువల్ల పంట బాగా పెరుగుతుంది. మిడతలు పంట ఎదుగుదలకు అడ్డం వచ్చే కాండం తొలిచే పురుగులు. గబ్బునల్లి, పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు గుడ్లను తినడంతో పాటు వాటి సముదాయాలను, సుడిదోమలను, పచ్చదోమలను తింటూ పంటలకు మేలు చేస్తాయి. తూనీగలు సుడిదోమలను, ఆకుపచ్చ దోమలను పట్టి తింటాయి. తద్వారా పురుగుల బెడదను నియంత్రిస్తాయి. గొల్లబామ పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించే శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు లార్వాలను, తల్లి పురుగులను తిని పంటలకు ఇవి రక్షణ కల్పిస్తాయి. సాలెపురుగు వరిలో సుడిదోమ, ఆకుపచ్చ దోమ, గొట్టాల పురుగు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను ఇవి తింటాయి. వేరుశనగ పంటకు నష్టం చేసే శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుపచ్చ దోమలను కూడా తిని పంటను కాపాడుతాయి. అల్లిక రెక్కల పురుగు లార్వాలను, పేనుబంక పురుగులను ఇవి తింటాయి. ఇలా ఎన్నో విధాలుగా పంటలకు మేలు చేసే మిత్ర పురుగులకు హాని కలిగించకుండా వాటిని రక్షించుకునే విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించి పంటలను కాపాడుకోవచ్చు. జీవాల్లో నీలి నాలుక వ్యాధి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెలు, మేకల్లో వచ్చే ప్రధాన వ్యాధుల్లో నీలి నాలుక వ్యాధి ఒకటి. ఈ వ్యాధి విడుదల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. నీలి నాలుక వ్యాధి మేకలలో కంటే గొర్రెల్లో అధికంగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన 5 నుంచి 10 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి సోకిన జీవాల్లో 104 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం వస్తుంది. కంటి నుంచి, ముక్కు నుంచి నీరు కారుతుంది. నీరు గడ్డగట్టి చీమడిగా మారుతుంది. ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. శ్వాస సరిగా తీసుకోలేక జీవాలు బాధపడతాయి. నాలుక చిగుళ్లపైన పుండ్లు ఏర్పడి నాలుక నీలిరంగులోకి మారి బయటకు ఉంటుంది. పెదవులు, నాలుక, చెవులు, ముఖం, దవడల మధ్య భాగం వాస్తుంది. పొదుగు వాపు వచ్చి చెనుకట్లపైన పుండ్లు ఏర్పడతాయి. కాలి మడమ చుట్టూ పుండ్లు ఏర్పడి కొన్నిసార్లు గిట్టలు కుళ్ళిపోయి కాలి నుంచి ఊడిపోతాయి. రక్త విరేచనాలు కలిగి చూడు గొర్రెలలో గర్భస్రావం జరుగుతుంది. క్రమంగా మేత తీసుకోలేక నీరసించి జీవాలు మృతి చెందుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే, నోటిలోని పుండ్లు, కాలి మడమ చుట్టూ ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రంగా కడగాలి. ఈ వ్యాధి సోకిన జీవాలను ఎండ సోకే ప్రదేశంలో ఉంచడం వలన త్వరగా ఉపశమనం కలుగుతుంది. వ్యాధి తీవ్రత తగ్గడానికి
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ, చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ

0: చేతి వృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవా పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా మీకు అందరికి తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
0: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్-21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, ఈజీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140 నెంబర్ దారంతో కూడా నీయటం కూడా జరిగింది. జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికి కూడా అంత.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ
4: ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్ లో 2014-15 బడ్జెట్ లో కేవలం 1000 పోర్ట్ మార్కెట్ పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక

0: సంవత్సరంలో 4500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వాళ్ళకి గౌరవాన్ని మరింత ఎన్గోడింపజేయడం కోసం, తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
1: వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్మించనున్న 100 ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సిఐఏ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సిఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈపూట ప్రసారం కానున మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత నాదియా కలాం, అనంతరం హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లులకు పాలు పడకపోవటం, పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిలువ చేసుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణ కె శృతి ప్రియాంక, అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం, 8:30 వార్తావాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 శభాష్ ఆంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ మొదటి భాగం వింటారు. రచన మరియు నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారి ప్రాయోజిత కార్యక్రమం,

45 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10 గంటలకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత అవార్డు గ్రహీత నక్క వెంకటేశ్వరరావు గారితో ప్రత్యేక ముఖాముఖి వింటారు. 10:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. అలాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తా ప్రసారం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి. అనంతరం 5:30 యువవాణి కార్యక్రమంలో అనంతపురం శ్రీవాణి డిగ్రీ కళాశాల విద్యార్థినులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ హెచ్జి నాగభూషణ బృందం పాడిన చెక్క భజనల గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంటు సమావేశాల సమీక్ష, 8:45 మీ సేవ నాటిక, రచన శ్రీ ఏ భరత్ కుమార్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మీగాల సాక్సోఫోన్ ద్వయం వింటారు. రాత్రి 10:00 ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. పార్లమెంటులో జరిగిన సమావేశాలపై అనంతరం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కారణ మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్ష కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీస్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో

0: పని షెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడిసరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होगा. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे, उसका एक वीडियो बनाए और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలెద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
2: బ్రిక్స్ ఏక్ అంతర్రాష్ట్రీయ సమూహ హై జిస్మే 9 దేశ్ మిల్కర్ దునియా కే సామ్నే జో చునౌతియా హై జో హమ్ సబ్ అప్నే అప్నే దేశో కే ఆర్థిక ఔర్ ఔద్యోగిక వికాస్ కే లియే ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ కిస్ ప్రకార్ సే అచ్చీ నీతియో కే సాథ్ విశ్వభర్ మే ప్రగతి హో సకే ఉస్కీ చింతా కర్తే హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రి

మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చాంగ్ సో ఉయి ఇక్ జోడీతో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమం.

ఇవాల్టి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, హలో డాక్టర్, ఫోన్ ఇన్ లైవ్ పాటలు ప్రకటనలు వింటారు. ముందుగా

0: పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం సమాచార వేదిక.

ఉద్యాన పంటలకు ఊతం ఇవ్వాలని వినతి. అనంత రైతులకు సాంకేతికతో పాటు నాణ్యమైన ఉత్పత్తి, పంట అనంతరం నిర్వహణ, మౌలిక వసతుల మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో అరటి, దానిమ్మ, చీని, బొప్పాయి, జామ, సపోటా, అవకాడో, నాన్ చిల్లింగ్, యాపిల్ పంటలు పండిస్తున్నారన్నారు. మొత్తం 121,000 హెక్టార్లలో వివిధ పంటల నుండి ఏటా 32.63 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాయలసీమ ఉద్యాన హబ్బుకు సహకారం అందించాలని విన్నవించారు. జాతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం, ప్రాంతీయ

మొత్తం 121,000 హెక్టార్లలో వివిధ పంటల నుండి ఏటా 32.63 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాయలసీమ ఉద్యాన హబ్బుకు సహకారం అందించాలని విన్నవించారు. జాతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం, ప్రాంతీయ నిమ్మ పరిశోధనా కేంద్రం ప్రధాన విక్రయ కేంద్ర సదుపాయాలు కల్పించడంతో పాటు పంట ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. రుద్రంపేటలో 143 లక్షల కోట్లతో సీసీ రోడ్లు రుద్రంపేట పంచాయతీలు చంద్రబాబు నగర్కు జాతీయ రహదారి 44 కనెక్టివిటీతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గురువారం ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు 143 లక్షలతో నిర్మించిన రోడ్డును అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, రుద్రంపేటలో 2 ఏళ్ల కాలంలో 13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. డిఎస్సి అక్రమాలపై పోరాటం ఉధృతం చేస్తాం. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ డిఎస్సిల అవకతవకలు జరిగాయంటూ రిలే దీక్షలు చేశారు. అనంతపురం నగరపాలక వద్ద వైకాపా రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. వైకాపా చేపట్టిన దీక్షలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ సంఘీభావం తెలియజేశారు. దీక్షలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మాజీ మేయర్ వసీం, మాజీ ఉప మేయర్లు వాసంతి, విజయభాస్కర్ రెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, నగర అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

0: టెట్కు 960 మంది హాజరు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు గురువారం 2వ రోజు 961 మంది హాజరయ్యారు. జిల్లాలో 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం కేవలం 1 కేంద్రంలో, మధ్యాహ్నం 6 కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1024 మంది అభ్యర్థులుగాను 961 మంది హాజరయ్యారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన కార్యక్రమం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహాదేవన్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం నాతియా కలాం.

0: నాట్య కలం విన్నారు. ఇప్పుడు విందాం. హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లులకు పాలు పడకపోవటం, తల్లులకు పిల్లలకు ఎంతకాలం పాటు పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిలువ చేసుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. అనుసంధానం డి ప్రభాకర్ రెడ్డి గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: చెప్పవలసిందే.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈ తల్లిపాల వారోత్సవం ఎప్పుడు మొదలయ్యాయి, ఎందుకోసం మొదలుపెట్టారు, అలాగే తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లికి పాలు పడకపోవటం, పిల్లలకు ఎంతకాలం పాటు పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిలువించుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533 లేదా 2968900 నంబర్ ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. మేడం నమస్తే. మేడం
1: నమస్కారం అండి.
2: మేడం, ఇందాక అనుకున్నట్టు ఈ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు మొదలు పెట్టడం జరిగింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మొదలు పెట్టాల్సి వచ్చింది, ఆ వివరాలు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. ఒక దేశ సౌభాగ్యాన్ని లెక్కించేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి తల్లి బిడ్డల సౌభాగ్యాన్ని చూస్తారు. అంటే ఏ దేశంలో అయితే మాతా శిశు మరణాలు తక్కువగా ఉన్నాయో ఆ దేశాన్ని మనం డెవలప్డ్ కంట్రీ అంటాము. దీని ఆధారంగా 1990 ఆగస్టు నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్ అనే ఒక ప్రాంతంలో ఇన్నోసెంటి అనే ఒక ప్రదేశంలో WHO, యూనిసెఫ్ అనేక దేశ ప్రతినిధులతో కలిసి ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువు సంరక్షణ కోసం తల్లిపాలు, తల్లిపాలు తాగే శిశువుల హక్కును సంరక్షించడం కోసం మనం చేయవలసిన ప్రమోషన్, ప్రొటెక్షన్ అండ్ సపోర్టు, వీటన్నిటి ఆధారంగా ఇన్నోసెంటి డిక్లరేషన్ అనే ఒక తీర్మానాన్ని వాళ్ళు రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డకు పుట్టిన వెంటనే

0: ఇవ్వాలి. మొదటి 6 నెలలు తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. ఆ 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్తో పాటు తల్లిపాలను 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. అలాగే తల్లులకు మనము ప్రభుత్వ సంస్థలు కానీ కుటుంబం కానీ తల్లిపాలు ఇచ్చే తల్లులకు మనము ఎంతో చేయూతనిస్తూ వాళ్ళకు పాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి సదుపాయాలని మనము కల్పించాలి, వాతావరణాన్ని కల్పించాలి. అది ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్, లాక్టేషన్ రూమ్స్ సపరేట్గా పెట్టడం కానీ ఇలాంటివన్నీ, వాళ్ళకు ప్రసూతి సెలవుని ఇవ్వడము, చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడము, అలాగే 6 నెలల తర్వాత వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల్లో పిల్లలకు పాలు ఇవ్వడానికి విరామం ఇవ్వడము, లాక్టేషన్ రూమ్స్ పెట్టడము, క్రష్ పిల్లల కోసం ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ చేయాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశము.
1: సో ఈ
0: దీని ఆధారంగానే 1992 నుంచి ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటూ ఉన్నాము.
1: సో ఈ అంశాలన్నింటిపైన అవగాహన కల్పిస్తుంటారు మూల ప్రాంతాల నుంచి పట్టణాల వరకు
0: తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడం.
1: మేడం, ఇకపోతే ఇప్పుడు ప్రసవం తర్వాత కొంతమంది తల్లులకి పాలు పడకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, దాన్ని ఎట్లా మనము సక్సీడ్ కావాల్సి ఉంటుంది?
0: అసలు తల్లికి పాలు పడకపోవడం అనేది ఎక్కడా ఉండదండి. ఖచ్చితంగా ప్రతి తల్లికి పాలు అనేవి వస్తూ ఉంటాయి. దానికి మనము కొన్ని మెలకువలు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత గర్భవతులు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు బిడ్డ ఈ తల్లిని చూడటంతో పాటు తల్లి చనుమొనలు ఎలా ఉన్నాయి, అవి ఏమైనా లోపలికి ఉన్నాయా, ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా అనేది అబ్జర్వ్ చేస్తూ అప్పటి నుంచి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టాలి. అలాగే తల్లి కూడా డెలివరీ అయిన వెంటనే తల్లిపాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలన్నమాట. నాకు పాలు రావు అనే అపోహ ఉంటేనే సగం టెన్షన్కి పాలు రాకోకుండా ఉంటాయి. ఇదంతా హార్మోనల్స్ మీద అందరు ప్రతి తల్లికి వస్తాయి. సో ఎప్పుడు కూడా తల్లిని ప్రశాంతంగా ఉంచాలి, మంచి పోషకాహారం ఇవ్వాలి. ఈ బిడ్డకు తల్లిని ఎప్పుడు దగ్గరగా ఉంచాలి. బిడ్డ పనులు తల్లి ఎంత బాగా చేస్తూ ఉంటే ఆ బంధం బలపడి ఆ హార్మోన్స్ బాగా యాక్టివేట్ అయ్యి తల్లికి పాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: మేడం, ఈ ప్రసవం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చాలా అపోహలు ఉంటాయి. అంటే ఈ పాలిచ్చే తల్లి అన్ని ఆహార పదార్థాల నుంచి అవాయిడ్ చేస్తారు. అంటే కొన్ని కొన్ని మాత్రమే పెడుతుంటారు, కారం పొడి ఇట్లా కొన్ని చెప్పుకుంటూ పోతే. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పచ్చి ఆకుకూరలు తింటే కానీ, పచ్చి కూరగాయలు తింటే బాలింతకి ఇబ్బంది వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు?
0: అది ఖచ్చితంగా అపోహ మాత్రమేనండి.
1: దీనివల్ల నష్టాలు ఉన్నాయా?
0: చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే తల్లి ప్రసవం అయిన తర్వాత ఖచ్చితంగా కొంచెం బలహీన పడుతుంది. అలాంటి తల్లికి మనం చాలా పౌష్టికాహారం ఇవ్వాలన్నమాట. వీళ్ళు చాలా వరకు ఏం చేస్తారు, ఈ వెల్లుల్లి కారం పెట్టడము, రసం పెట్టడము, నీళ్ళు ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల తల్లికి పోషకాహారం లభించదు. సో తల్లికి ఖచ్చితంగా మంచి ఆహారాన్ని ఇవ్వాలి, అది టైం టు టైం ఇవ్వాలి. చేపలు పెడితే తల్లికి ఏదో ప్రాబ్లం వస్తుంది, గోంగూర తింటే కష్టము, వంకాయ తింటే కష్టం, ఇవన్నీ అపోహలే. ప్రతిదీ పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి, ఇంట్లో ఉన్నది టైం టు టైం. అంటే ఉదయాన్నే 6 గంటలకు టిఫిన్ పెట్టాలి, 12 గంటలకు మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలి, 4 గంటలకు ఏదైనా స్నాక్స్, బ్రెడ్ కానీ, పాలు కానీ, 2 కోడిగుడ్లు కానీ, ఏమైనా ఫ్రూట్స్ కానీ, నైట్ డిన్నర్ కూడా 8 o'clock అంతా
1: డిన్నర్.
0: అంటే ఈ తల్లికి ఏదైనా జబ్బు చేస్తే బిడ్డ సఫర్ అవుతుంది అనేది వాళ్ళ యొక్క మెయిన్. తల్లికి ఏదైనా అయితే అందుకే తల్లి బిడ్డ ఇప్పుడు తల్లి ఏదైనా తిన్నదే అని తింటే బిడ్డ ఏడిస్తే దానివల్లే ఏడుస్తుంది అంటారు. అది అసలు పుట్టిన బిడ్డకు తెలిసింది ఒకటి, ఏడవడమే. అది సంతోషమైనా, తనకి ఏదైనా అనీజీగా అనిపించినా, అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే, సో బిడ్డకు ఏడవడం ఏడవ ఒకటే తెలుసు కాబట్టి మనం ప్రతిదాన్ని దీనికి లింక్ చేయకూడదు. తల్లికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి, టైం టు టైం ఇవ్వాలి. ఈ వాటర్ అనేది చాలా ఎక్కువ ఇవ్వాలండి, నీళ్ళే ఇవ్వరు. తల్లి నీళ్లు తాగితే బిడ్డ మోషన్ చేస్తుంది అంటారు, అది తప్పు. తల్లికి రోజుకి 5 to 6 liters వాటర్ బాగా ఇవ్వాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆమెను చాలా ప్రశాంతంగా ఉంచాలి. ఆ టైంలో ఎటువంటి గొడవలు చేయడము, ఆమెకు బాధ కలిగించే లాంటి మాటలు మాట్లాడడం ఇలాంటివి అసలు చేయకూడదు.
1: ఇంకా ఆహారం విషయానికి వస్తే ఎలాంటి ఆహారం, అంటే మీరు చెప్పారు అన్నీ, అంటే రెగ్యులర్గా మనం తీసుకునే ఆహార పదార్థాలు తీసుకోవచ్చా, ఇంకా అడిషనల్గా ఏమైనా తీసుకుంటే బాగుంటుందా?
0: అంటే ఇద్దరికి సరిపోయే ఫుడ్ తీసుకోవాలి కాబట్టి ఇంకా అడిషనల్ ఫుడ్డే తీసుకోవాలి. అలాగని అన్ని పంచభక్ష పరిమాణాలు పెట్టాలన్నది కాదండి. మన ఇంట్లో ఉన్నదే రెగ్యులర్గా టైం టు టైం పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి. వీలైనప్పుడల్లా ఇప్పుడు ప్రతిసారి నాన్ వెజ్ అనేది తెచ్చుకోవచ్చు, తెచ్చుకోలేకపోవచ్చు. కోడిగుడ్డు అనేది తక్కువ కాస్టే, అలాంటివి హై ప్రోటీన్, అలాంటివి ఎక్కువ ఇవ్వడము, పాలు ఇవ్వడము, అలాగే మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి, స్ప్రౌట్స్ కానీ, రొట్టెలు కానీ, ఏమన్నా సరే ఇంట్లో చేసినవి వేడివేడిగా కడుపు నిండా టైం టు టైం పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్.
1: ఇక పాలు ఉన్నప్పటికీ తల్లి దగ్గర పిల్లలు తీసుకోకపోవడం, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం? మామూలుగా
0: పిల్లలు తీసుకోకపోవడం అనేది ఎక్కడా ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువసేపు పాలు తాగితే బిడ్డ బాగా పాలు తాగినట్ల, తక్కువసేపు తాగితే బిడ్డకు పాలు సరిపోవట్లేదు అని అనుకుంటారు. అది తప్పు. ఒక తల్లికి అసలు పాలు సరిగ్గా వస్తున్నాయి లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఒకవైపు పాలు ఇస్తూ ఉంటే తల్లి ఇంకొక బ్రెస్ట్లో నుంచి పాలు బాగా కారిపోతూ ఉండాలి. అలాగే బిడ్డ ఒక 10 to 15 minutes చాలు, కడుపు నిండిపోతుంది ఏ బిడ్డకైనా, 10-15 నిమిషాలు పాలు తాగాలి. మళ్ళీ పాలు తాగడానికి మధ్యలో విరామం 2-3 గంటలు ఇవ్వాలి. అంటే బిడ్డ ప్రతి 3-4 గంటలకు ఒకసారి పాలు తాగాలి. బిడ్డ ఈ మధ్య సమయంలో ఏడవకుండా బాగా ఆడుకుంటూ ఉండాలి, లేదా నిద్రపోవాలి. అలాగే యూరిన్ అనేది రోజుకి 6-7 సార్లు పాస్ చేయాలి. మోషన్ అనేది సక్రమంగా రావాలి. మోషన్ అనేది ఒక్కోసారి నెలకు మనకు ప్రతిరోజు కూర్చుంటారు, ఒకసారి ఒక రోజులో 10 సార్లు కూర్చోవచ్చు, లేదంటే వారానికి ఒకసారి కూర్చోవడం. దానివల్ల ఏం కాదు, బిడ్డ అడ్జస్ట్ అవ్వడానికి అలా అవుతుంది, దానికి ఏం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డ కంఫర్టబుల్గా ఉంటే చాలన్నమాట. అలాగే బిడ్డ బరువు బాగా పెరుగుతూ ఉండాలి. మొదటి 6 నెలలు 3/4 కేజీ నుంచి 1 కేజీ వరకు ప్రతి నెల పెరుగుతూ ఉండాలి.
1: మేడం, ఇంకా సాధారణంగా ఇప్పుడు పిల్లలకి రోజుకి అంటే ఇప్పుడు 2-3 గంటలకు ఒకసారి తాపించాలి అని చెప్పారు. ఇక ఉద్యోగం చేసే మహిళలు ఉంటారు, ఎట్లా మేడం వాళ్ళు, ఎట్లా ఏ పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు?
0: అందుకే కదా మనం ప్రసూతి చట్టం 2017 అనేది ఉంది. దాని ప్రకారం ప్రతి తల్లికి మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అసలు బిడ్డ పుట్టిన తర్వాత, పుట్టిన వెంటనే, అది సిజరీన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి, పుట్టిన వెంటనే తల్లి రొమ్ముకు అందించాలి బిడ్డని, తల్లిపాలు పట్టించాలి. ఇంకా ఏమి ఇవ్వకూడదు. చాలామంది గ్లూకోజ్ వాటరు, తేనె ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి అసలు చేయకూడదు. దానివల్ల బిడ్డ అనారోగ్యం వస్తుంది తప్ప సెప్సిస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకొక అవకాశాలు ఉంటాయి. సో తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఆ ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలు ఎల్లో కలర్లో ఉంటాయి, మురుపాలు అని చాలామంది తాగించరు, కానీ వాటిని ద్రవ బంగారం అంటాం అన్నమాట. ఎన్నో ఇమ్యునోగ్లోబులిన్స్, ప్రోటీన్స్ ఇలాంటివి ఎన్నో దాంట్లో
1: ఉంటాయి. కావాల్సిన
0: రోగ నిరోధక శక్తి, పోషకాహారం దాంట్లో చాలా
1: దొరుకుతుంది.
0: కాబట్టి ఆ పాలు బాగా తాగించాలి,
1: కావాల్సిన వాటికి
0: అందుకే ఆ పాలు బాగా తాగించాలన్నమాట. ఆ పాలతో పాటు అంటే ఇప్పుడు పాలు రావు సరిపోవు అనేది అపోహ, ఆ పాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి.
1: ఎంతకాలం ఇవ్వాల్సి ఉంటుంది?
0: ఆ పాలు మొదటి 6 నెలలు తల్లిపాలు తప్ప ఏమి ఇవ్వకూడదు. చాలామంది గ్రై పౌడర్ ఇవ్వడము, ఈ వాము వజా ఇవ్వడము ఇలాంటివన్నీ ఏమి చేయకూడదు. తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి మొదటి 6 నెలలు. విటమిన్ డి తక్కువ ఉంటుంది కాబట్టి విటమిన్ డి డ్రాప్స్ ఒకటి ఇస్తామన్నమాట. 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే సెర్లాక్ కానీ సరి కానీ ఏదైనా స్టార్ట్ చేసి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి. ఎందుకు 2 సంవత్సరాలు తల్లిపాలు ఇవ్వాలి అంటే, మన బ్రెయిన్ 80% ఈ 2 సంవత్సరాల్లోనే పెరుగుతుంది, ఆ తర్వాతే ఒక 20% ఉంటుంది. బ్రెయిన్ పెరగడానికి కావాల్సినటువంటి డిహెచ్ఏ అనేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఈ తల్లిపాలలో విపరీతంగా ఉంటాయి. అందుకే అంటూ ఉంటాడు చూడండి, బ్రెస్ట్ మిల్క్ ఫర్ బ్రెయిన్, బఫిలో మిల్క్ ఫర్ బాడీ అని అంటూ ఉంటారు. కాబట్టి తల్లిపాలు ఎంత బాగా ఇస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి కానీ తెలివితేటలు కానీ అంత ఎక్కువ ఉంటాయి. అందుకే తల్లిపాలు అనేది 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో
1: వేరే ఆహార పదార్థాలు,
0: ఆరు నెలల నుంచే స్టార్ట్ చేయాలి.
1: అంతవరకు
0: ఓన్లీ తల్లిపాలు మాత్రమే, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. తల్లిపాలు తప్ప ఇంక ఏమి ఇవ్వకూడదు. చాలా మంది ఎండాకాలం వచ్చింది, ఎండ ఎక్కువ ఉంది, అమ్మో బిడ్డకు నీళ్ళు ఇవ్వాలి అంటారు. మొదటి 6 నెలలు సమ్మర్ కానివ్వండి, ఏ సీజన్ అయినా సరే తల్లిపాలు తప్ప ఎటువంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు.
1: ఇప్పుడు పిల్లలకి 6 నెలల వరకు నీళ్లు తాపాల్సిన అవసరం లేదా మేడం?
0: అవసరమే లేదు. సమ్మర్ అయినా సరే తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఎటువంటిది ఇవ్వకూడదు. ఒక విటమిన్ డి డ్రాప్స్ తప్ప ఇంకేమి ఇవ్వకూడదు.
1: ఇక సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలకి అంటే స్నానాలు చేయిస్తుంటారు మేడం, పేడ తీసుకొని రబ్ చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమని అడిగితే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అని అంటుంటారు, ఎంతవరకు అంటే ఏంటి మేడం దాని వెనక రీజన్?
0: ఈ స్నానం అనేది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట, ఒక పెద్ద సమస్య. బిడ్డ పుట్టడం ఆలస్యం, ఒక 2-3 బకెట్లు నీళ్లు పెట్టుకొని ఒక చేపను తోమినట్లు తోమేస్తూ ఉంటారు పిల్లల్ని, అది చాలా తప్పండి. అలా చేయకూడదు.

0: ఎక్కువగా చల్లదనానికి పిల్లలు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అన్ని జబ్బుల కన్నా హైపోథెర్మియా అనేది చాలా చెడ్డది. బిడ్డ తొందరగా పడిపోయి బిడ్డ అనారోగ్యం అయిపోయి సీరియస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. బిడ్డకు స్నానం అనేది ఏదో ఒక రెండు మూడు చెంబులు పోసి వదిలేయాలి. స్నానం అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు.
1: ఇంకొకటి ముళ్ళు
0: అని చెప్పేసి వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం అవుతాయి తప్ప అలాంటివి చేయకూడదు. స్నానం చేసిన వెంటనే సాంబ్రాణి పసుపొడి పొగలు వేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజరు. ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు ఊపిరితిత్తు సమస్యలు కానీ బ్రాంకోనిమోనియాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జిల్లేడు ఆకులతో వేయడము, జిల్లేడు పువ్వుతో చేయడము, దిష్టి తీయడము ఇవన్నిటి కూడా చేయకపోవడం చాలా మంచిది. అసలు ఎప్పుడు కూడా సాంబ్రాణి అనేది ఎప్పుడు పిల్లలకు వేయొద్దు. స్నానం చేయించండి, వెంటనే బాగా తుడిచేసేసి బిడ్డకు బాగా వెచ్చగా మొత్తం ఒక తల ఫేస్ తప్ప ఏది కనిపించుకోకుండా మంచి నిండుగా బట్టలు వేసి తల్లి దగ్గర ఉంచితే ఆ తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకు తగిలితే బిడ్డకు ఎంతో హాయిగా ఉంటుంది. తల్లి బిడ్డని ఎప్పుడు ఒకే రూమ్లో ఒక మంచం మీద పెట్టాలి.
1: ఇంకా ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ గాడిద పాలను తాపిస్తుంటారు మేడం. ఇది ఎంతవరకు సమంజసం?
0: అది కూడా ఒక అపోహ అంటే పాలు తాగిస్తే బాగా మాటలు వస్తాయని అంటూ ఉంటారు.
1: ఇప్పుడు మనం చూడొచ్చు అంటే నగరాల్లో కూడా ఒక గాడిద ఎంబడ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు.
0: అంటే గాడిద పాలలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నది నిజమేనండి.
1: అవునా మేడం?
0: ఉంటాయి కానీ అలానే ఆ పాలు ఒక ఉగ్గిని పాలు తాగిస్తారు, అవన్నీ అపోహలే. ఆ పాలు తాగిన వల్ల మాటలు బాగా వస్తాయనేది తప్పు. దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో పోషకాలు ఉన్న తల్లిపాలు వదిలేసి వేరే పాలు ఎందుకు తాగించాలి? గాడిద పాలు గాడిద పిల్లలకు అవి తాగిస్తాయి, మన పిల్లలకు మన పాలు తాగించాలి తప్ప వేరే పాలు ఏవి తాగించకూడదండి.
1: ఒక్కొక్కసారి మేడం అంటే కొంతమందికి మాత్రమే ఆ పాలు తక్కువ బిడ్డకు సరిపడినంత వస్తూ ఉంటాయి. ఈ టైంలో ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమి మేడం? చాలా మంది బర్రె పాలు ఆవు పాలు
0: ఫార్ములా ఫీడ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు, అవి చాలా తప్పండి. అలాంటివి చేయకూడదు. ఒకవేళ తల్లికి పాలు సరిగ్గా రావడం లేదు అంటే ఆమెకి ఏదైనా ఫస్ట్
1: డాక్టర్తో
0: చూపించాలి. ఏదైనా ప్రాబ్లం ఉందా పాలు రావడానికి, చను మొన్నలు ఏమైనా లోపలికి ఉన్నాయా, అలాంటివి డాక్టర్ దగ్గర చూపించి దానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు ఆమెకు సరిగ్గా రావడం లేదంటే ఆమెకు మంచి పోషకాహారం ఇవ్వడం లేదా, కావాల్సినంత రెస్ట్ ఇవ్వడం లేదా, ఆమె ఏదైనా టెన్షన్ పడుతుందా, స్ట్రెస్ అనేది ఉందా, వీటన్నిటిని రిలీవ్ చేయడానికి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్ వీళ్ళందరూ చాలా మంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర చూపించి ఆమెను ప్రశాంతంగా ఉంచి ఫస్ట్ అపోహంతి మనం వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. నీకు పాలు రావట్లేదని నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు బాగా తిను, నీకు పాలు వస్తాయి, నీ బిడ్డకు ఎక్కువగా రొమ్ముకు వేసుకో, నీకు పాలు వస్తాయి అని మనం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తే ఖచ్చితంగా వస్తాయి. నీకు పాలు రావట్లేదా, నీకు రావులే, అలాని మనం ఏదైనా మాటలు అన్నామే అనుకోండి ఆ టెన్షన్కి ఉన్న పాలు కూడా పోతాయి అన్నమాట. అందుకే తల్లిని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచాలి. పాలు రావనేది ఉండదు. ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడు
1: అంటే
0: ఒకటి చెప్తాను చూడండి, ఈవెన్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లులు కూడా తల్లిపాలు తాగించమంటాం.
1: అది బిడ్డకు సంక్రమించదా మేడం పాల ద్వారా?
0: మామూలుగా ఏమవుతుందంటే బయట పాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: ఎందుకు మేడం?
0: బయట పాలు తాగించడం ఎవరికైనా సరే బయట కంటామినేషన్ ఉండొచ్చు, బాటిల్ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, తాగించే పద్ధతి సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకే ఈవెన్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లులు కూడా ఎందుకు తల్లిపాలు ఇవ్వమంటామంటే మందులు వాడతారు. బిడ్డలకి తల్లికి మందులు ఇస్తాము. ఈ పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి ఎటువంటి అనారోగ్యం రాదు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆ పిల్లలకు హెచ్ఐవి టెస్ట్ చేస్తే 99% పిల్లలకి హెచ్ఐవి అనేది ఉండదు. అంటే తల్లిపాలు అంత ఇంపార్టెంట్. బయట పాలతో తాగిస్తే మోర్టాలిటీ రేటు చాలా తక్కువ ఉంటుంది తల్లిపాలలో. కాబట్టి ఈవెన్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా సరే మీ పాలే ఇవ్వండి, మందులు వాడండి. ఒకటిన్నర సంవత్సరం తర్వాత నేను చూసిన ప్రతి బిడ్డ హెచ్ఐవి నుంచి నెగిటివ్గానే ఉంది తప్ప ఎవరు పాజిటివ్ ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది.
1: చాలా ముఖ్య విషయం మేడం,
0: చాలా
1: గమనించాల్సిన.
0: ఎటువంటి ఒకవేళ తల్లికి ఏదైనా కాఫ్ కోల్డ్ వస్తే కూడా బిడ్డ పాలు ఇవ్వరు, అది తప్పు. అంటే వైరల్ ఫీవర్ కాబట్టి తొందరగా బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మాస్క్ వేసుకొని బిడ్డకు పాలు ఇచ్చి తర్వాత ఎక్కువ జ్వరం ఉంటే పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. అంతే తప్ప తల్లికి ఏదైనా అనారోగ్యం ఉన్నా సరే తల్లిపాలు ఇవ్వకుండా బయట పాలు పెట్టడం అనేది చాలా తప్పు.
1: ఇక చాలామంది మేడం తల్లి కారం తింటే పిల్లలకు మోషన్స్ అవుతాయి అనే అపోహ, అది అపోహ అంటారా నిజమంటారా?
0: అది అపోహేనండి. అంటే తల్లి అంత ఎక్కువ కారం కూడా తినాల్సిన అవసరం లేదు.
1: మామూలుగా మేడం ఇప్పుడు కొబ్బరి పొడి అలాంటివి అంటే ఈ బాలింతకి డైట్ పెడతారు.
0: డైట్ పెట్టకూడదండి, అన్ని రకాల ఫుడ్ ఇవ్వాలి. డైట్ అనేది అసలు ఎందుకు డైట్? తల్లి

0: బాగా ఉండాలి అంటే బిడ్డకు పాలు బాగా రావాలంటే ఫుడ్ బాగా పెట్టాలి కదా. అసలు తల్లికి ఎంత బాగా ఫుడ్ ఇస్తే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనం బిడ్డకి ఏం చేయక్కర్లేదు, తల్లికి ఫుడ్ పెట్టండి, బిడ్డ విపరీతంగా బరువు పెరిగి మంచి ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డ బాగుండాలంటే తల్లి అసలు ఎటువంటి పెట్టాల్సిన అవసరం లేదు.
1: ఇక ఉద్యోగినుల విషయానికి వస్తే మేడం, ఇది అంటే ఎట్లా దాన్ని మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే వాళ్ళు ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉండదు. వీళ్ళు ఎట్లా అంటే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది?
0: అందుకే మనకు గవర్నమెంట్ మొదటి 6 నెలలు ఈ ప్రసూతి సెలవుని ఇచ్చారండి, మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. ఈ మెటర్నిటీ లీవ్తో పాటు ఆమెకు మనం బాగా మద్దతు ఇవ్వాలి, ఆమెకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి, ఆమెకు తోడుగా మనం ఉండాలని భర్తకు కూడా 15 డేస్ పెటర్నిటీ లీవ్ కూడా ఇస్తారనమాట. ఈ రెండూ ఉంటాయి గవర్నమెంట్లో. ఇప్పుడు 6 మంత్స్ ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి కాబట్టి 6 నెలల వరకు ఈ మెటర్నిటీ లీవ్ ఉంటుంది. 6 నెలల తర్వాత పూర్తి స్థాయిలో సెలవులు ఇస్తారు. చాలామంది ఏం చేస్తారంటే 6 నెలల తర్వాత మనం ఉద్యోగానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి 4 నెల 5 నెల నుంచే బయట పాలు పెట్టడం మొదలు పెడతారు. అలవాటు చేయాలి పాప, మనం ఉద్యోగానికి వెళ్తే బిడ్డ పాల కోసం ఏడుస్తుంది అని. మీకు పాలు బాగా ఉన్నాయనుకోండి, మీరు ఎందుకు బయట పాలు పెట్టాల్సిన అవసరం లేదు. మీ పాలు ఒక బ్రెస్ట్ పంప్ ద్వారా పిండి మనం రూమ్ టెంపరేచర్లో 8 అవర్స్ పెట్టచ్చు.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి?
2: శ్రీనివాస.
1: శ్రీనివాస్ గారు మేడంతో మాట్లాడండి.
0: చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి.
2: మేము ఇప్పుడు బాలెంత కాంపైన్ డెలివరీ అయిన తర్వాత ఎంటనే కానీ మళ్ళీ 10 రోజులు కానీ ఆ తర్వాత కానీ అవి తిని కూడా దిగు తిని కూడా పత్యాలు ఉండాలంటుంటారు కదా మేము, అది ఎట్లా కారణం?
0: అవసరం లేదండి, పత్యం అనేది అవసరం లేదు. చాలా వరకు సిజరీన్ ఏదైనా అయితే మొదటి 3 రోజులు ఏదైనా పత్యం పెట్టచ్చేమో కానీ ఆ తర్వాత పత్యం అనేది అవసరం లేదండి. మీరు ఎంత బాగా ఫుడ్ ఇస్తే అంత బాగా తల్లి ఉంటుంది, తల్లికి పాలు బాగా వస్తే బిడ్డ క్షేమంగా ఉంటుంది. అందుకే తల్లికి అన్ని రకాల ఫుడ్స్ కొంచెం పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ ఉన్నది, అంటే కోడిగుడ్డు కానీ లేదంటే మొలకెత్తిన విత్తనాలు కానీ మీరు ఇంట్లో పెట్టే రొట్టెలు కానీ ఏవైనా సరే కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఇవ్వాలి, నీళ్లు బాగా తాగించాలి, టైం టు టైం పెట్టండి. 6 గంటలకు టిఫిన్ అయిపోవాలి, 12 గంటలకు భోజనము, మళ్ళీ 4 గంటలకు ఏదన్నా బ్రెడ్ కానీ పాలు కానీ కోడిగుడ్లు కానీ లేదంటే ఏదన్నా ఫ్రూట్స్ కానీ, 8 గంటలకు భోజనము, మళ్ళీ 8 నుంచి పొద్దున 6 వరకు ఏం తినకుండా ఉంటారు. అలా కాకుండా 11 గంటలకు నైట్ ఏదైనా ఒక ఫ్రూట్ ఇవ్వండి, ఒక కోడిగుడ్డు ఇవ్వండి, ఏదైనా ఒక బ్రెడ్ పీసెస్ ఇవ్వండి. అలా తల్లికి మంచి పోషక ఆహారాన్ని మన ఇంట్లో ఉన్నదే మన ఇంట్లో ఉన్నదాన్ని టైం టు టైం బాగా పెట్టాలండి.
2: అదే మేము పచ్చిమిరపకాయలు అట్లా ఆకుకూరలు కూడా తినకూడదు అంటుంటారు.
0: అది అపోహ అండి, అలా ఏమీ లేదు. ఆకుకూరలు చాలా ఎంతో మంచివి కదా, అన్ని పెట్టాలి.
2: అంటే తల్లికి బాగుండొచ్చేమో పిల్లలకి మేమోసై పచ్చ కూర్చుంటారు
0: తల్లి. నేను అదే చెప్తున్నాను, పిల్లల మోషన్ అనేది మన పేగులు ఎలా ఉంటుందంటే కొన్ని నెలల వరకు బిడ్డ రోజుకు ఒక్కసారి కూర్చుంటుంది, తర్వాత ఒక రోజులో ఎక్కువ సార్లు కూర్చుంటుంది, 10 సార్లు కూర్చుంటుంది, కొంతమంది వారానికి ఒక్కసారి కూర్చుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా బిడ్డ అడ్జస్ట్ అవ్వడానికి అది జరగడమే తప్ప తల్లి తినే ఫుడ్ వల్ల ఇది జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. బిడ్డ ఏడిస్తే చాలు, నువ్వు తిన్నావు అందువల్ల బిడ్డ ఏడుస్తుంది అంటారు, అది తప్పండి. అలా ఏమి లేదు, బిడ్డ ఏడవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆకలికి ఏడవచ్చు, లేదంటే తనకి ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉంటే ఏడవచ్చు, జలుబు ఏదైనా ఉంటే ఏడవచ్చు. తనకి ఏడవడమే కదా తెలుసు, తను చెప్పలేదు కదా. కాబట్టి తల్లికి ఎంత బాగా చూసుకుంటే ప్రశాంతంగా తల్లిని, తల్లికి ఎటువంటి స్ట్రెస్ టెన్షన్ పెట్టకూడదు. హార్మోన్స్ కదా పాలు రావడానికి, హార్మోన్స్ బాగా ఎలివేట్ అయ్యి తల్లికి పాలు బాగా రావాలంటే తల్లి చాలా ప్రశాంతంగా ఉండాలి, తల్లి పాలు ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా నీకు పాలు రావట్లేదు అని కూడా అనకూడదు, అలా అంటే అసలు పాలు రాకుండా అయిపోతాయి, అలా ఎప్పుడు అనకూడదు.
1: శ్రీనివాస్ గారు, ఈ ప్రసవం తర్వాత తల్లి చాలా బలహీనపడి ఉంటుంది, సో అన్ని ఇవ్వచ్చని మేడం చెప్తున్నారు.
2: అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కటి పచ్చి ఉండాలా, 3 నెలలు అయినా 4 నెలలు అయినా మెరకలు తినకూడదు, ఆకుకూరలు తినకూడదు అంటుంటారు.
1: అదే ఇవన్నీ అపోహలే అండి, మీరు నిరభ్యంతరంగా పెట్టచ్చని మేడం చెప్తున్నారు, ఇబ్బంది ఏం లేదు.
2: అవును సార్.
1: ఓకే అండి, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. అదే మేడం ఉద్యోగ
0: అదేనండి, మనం
1: ఉద్యోగం మహిళల గురించి
0: అదే ఉద్యోగం చేస్తున్న మహిళలు మొదటి 6 నెలలు.
1: హలో,

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే సార్.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: నేను అనంతపురం నుంచి నజీర్ కాల్ చేస్తాను.
1: నజీర్ గారు మేడంతో మాట్లాడండి.
2: నజీర్ గారు నమస్కారం అండి.
0: మేడం నమస్తే. మేడం
2: నమస్తే అండి.
0: ఇప్పుడు మీరు పాల్ స్టోరేజ్ అంటున్నారు కదా మేడం?
2: అవునండి.
0: బిడ్డకి ఒక రోజుకి ఎంత పాలు స్టోరేజ్, తల్లి స్టోరేజ్ చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళొచ్చు, దాని గురించి కొంచెం చర్చించండి మేడం.
2: ఖచ్చితంగా అండి. చాలా మంది ఆరు నెలల వరకు లీవ్ ఉంటుంది, తర్వాత లీవ్ ఉండదని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే, 4 నెలల 5 నెలల నుంచి బయట పాలు పాపం టెన్షన్ తల్లికి, బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని బయట పాలు పెడుతూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం లేదండి. తల్లి బ్రెస్ట్ పంప్ తీసుకొని పాలు స్టోర్ చేసి, మనం మామూలు రూమ్ టెంపరేచర్ అంటే ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటనే అయితే 8 గంటల వరకు మనం నిల్వ చేయవచ్చండి. ఇప్పుడు ఏ బిడ్డ అయినా బిడ్డ తల్లి ఎంత ఎన్ని పాలైనా స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేయాలో నేను చెప్తానండి.
0: సింపుల్ గా ఒక లీటరా, అర లీటరా
2: అంటే ఒకసారి నేను అదే చెప్తున్నాను, చెప్తాను. బిడ్డకు మామూలుగా తాగితే ఒకసారికి 150 ml వరకు తాగొచ్చు.
1: మేడం కాల్ కట్ అయింది. అదే మనము అదే విషయం కూడా చర్చిస్తున్నాము. ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళలు ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు ఆ వివరాలు?
2: 150 ml వరకు అంతకన్నా ఎక్కువ బిడ్డ తాగలేదు. 6 నెలలు ఒకసారికి
1: ఒకసారికి
2: 100 నుంచి 150 ml మధ్యలో తాగుతూ ఉంటుంది తల్లులు. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, చాలు మన మామూలు ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు తల్లులు ఏం చేయాలంటే, పాలు పిండి ఒక కంటైనర్లో పెట్టి మామూలు ఇంట్లో పెట్టేయచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే రూమ్ టెంపరేచర్కి పెట్టేస్తే 8 అవర్స్ వరకు ఆ పాలు తాగించవచ్చు.
1: బిడ్డ
2: చెడిపోవు. 8 గంటల వరకు తల్లిపాలు ఏమీ కావు. ఆ పాలు తీసుకొని బిడ్డ ఏడ్చినప్పుడు పట్టించవచ్చు.
1: ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో,
2: ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఫ్రిడ్జ్ డోర్ మామూలు డీ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెడితే 24 గంటల వరకు స్టోర్ చేయొచ్చు. అంటే ఒక రోజు స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పాలు చల్లగైపోతాయి. చల్లగైపోయినప్పుడు బిడ్డ ఏడిచినప్పుడు ఆ చల్లటి పాలు అలా తాగించకూడదు. ఆ పాలు కొంచెంసేపు బయట పెట్టి, అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ పాలు తాగించాలి. ఒకసారి బయట పెట్టి తాగించి మిగిలాయని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎన్ని కావాలో అన్ని పాలు తీసుకొని ఆ పాలు స్టోర్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా చోట్ల
1: 3 సార్లు అనుకోండి, ఫస్ట్ సారికి బయట పెట్టుకోవచ్చు, మిగతా కంటే
2: లోపల పెట్టుకొని పాలు బిడ్డ లేస్తుంది పాలకు అన్నప్పుడు ఆ పాలు ఒక 100 ml 150 ml బయట పెట్టి ఆ చల్లదనం పోయిన తర్వాత బిడ్డకు పట్టించవచ్చు. అలా తల్లి తనకు పాలు వచ్చినప్పుడల్లా బ్రెస్ట్ పంపులో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలాగే కొంతమంది డీ ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉంటారు. డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకో, స్టోర్ చేసుకోవచ్చు. డీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని, ఇవి కూడా చాలా గడ్డగట్టిపోతాయి డీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు, వాటిని కూడా చేయొచ్చు.
1: అందుకే కదండి. హలో
3: హలో
1: నమస్తే అండి.
3: నమస్తే సార్.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం.
1: మీ పేరండి?
3: శంకర్ సార్.
1: శంకర్ గారు మేడంతో మాట్లాడండి.
2: నమస్తే అండి శంకర్ గారు.
3: మేడం నమస్తే. మేడం
2: నమస్తే అండి.
3: మేడం బాగున్నారా? మేడం
2: బాగున్నానండి.
3: మేడం ఏం లేదు మేడం, మా పాపకు ఇప్పుడు 13 నెలలు మేడం. పాపకు ఇంకా ఎంతవరకు పాలు ఇవ్వచ్చు? అది కాక ఇప్పుడు పాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మేడం. పాప ఒక 10 డేస్ నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు మేడం.
2: ఓకే అండి.
3: తాగుతుంది అలా మేడం? అది
2: బిడ్డకి ఏమన్నా జలుబు అలా ఏమన్నా ఉందండి?
3: కొంచెం ఇసుకలో ఆడుకుని కొంచెం ఒకసారి రెండు సార్లు వామిటింగ్ చేసుకుంది మేడం.
2: ఓకే ఓకే ఓకే. అంటే పిల్లలు కొంచెం ఏదైనా చిన్న అనారోగ్యం ఉన్నా సరే బయట ఫుడ్ తినడం ఆపేసి తల్లిపాలే కావాలని ఎక్కువ అడుగుతూ ఉంటారు. జలుబు చేసినా ఏ చేసినా కూడా బయట ఫుడ్ తినరు, తల్లిపాలే కావాలంటుంటారు. కాబట్టి అది ఒక వారం రోజులు ఉంటుంది కాబట్టి కంగారు పడకండి, ఏమీ కాదు. ఒక వారం రోజుల్లో ఫుడ్ సరిగ్గా తీసుకోపోవడం వల్ల తల్లిపాలు ఉంటాయి కాబట్టి తల్లిపాలను 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయండి. 2 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిపాలు ఇచ్చి ఆ తర్వాత నిదానంగా ఆపేయచ్చు. ఎందుకు 2 సంవత్సరాలు అంటే, మన బ్రెయిన్ పెరుగుదల 2 సంవత్సరాల వరకు ఉంటుంది. తల్లిపాలలో డిహెచ్ఏ అనే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తల్లిపాలు ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు ఫుడ్ ఇవ్వాలండి. అలానే చాలా మంది ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇస్తూ ఉంటారు, అది తప్పు. బిడ్డకు సరిపోయే పోషకాహారాలు తల్లిపాలతో పాటు మనం ఇచ్చే కాంప్లిమెంటరీ ఫుడ్ సరి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏదైనా సరే. 9 నెలలు బిడ్డకు 9 నెలల తర్వాత మన పెద్దవాళ్ళు తినే ప్రతి ఫుడ్ పెట్టచ్చండి బిడ్డకు.
3: అలాగే మేడం.
2: అన్ని పెట్టండి.
3: కారం ఫుడ్ కొంచెం పెట్టినా కూడా ఏడ్ చేస్తుంది మేడం.
2: పిల్లలకు నెయ్యి అనేది చాలా మంచిదండి. నెయ్యి వేసి పెట్టండి. చాలా మంది నెయ్యి పెట్టరు. నెయ్యి ఎంత బాగా పెడితే అది చాలా మంచి వాళ్ళ బ్రెయిన్.

0: కానీ గ్రోత్ కానీ ఫ్యాట్ కదా, పిల్లలకు బాగా పెట్టాలి. ఆ కారం కొంచెం తగ్గించి పెట్టండి. ఇంకొకవేళ పాపకి ఏమన్నా నోట్లో అల్సర్స్ అట్లా ఏమన్నా అంటే నోరు పూయడం అట్లా ఏమన్నా ఉందండి? మరి ఏం కాదు, పెట్టండి కొంచెం కారం తగ్గించి పెట్టండి. బిడ్డకి ఎలా కంఫర్టబుల్ గా తను తింటే అలా పెట్టండి. ఆ ఫుడ్ లో ఖచ్చితంగా ఇప్పుడు రైస్ పెడుతున్నారు, ఆ రైస్ ఒక రోజు ఉత్త రైస్ ఇంట్లో కాకుండా పాపకు సపరేట్ గా రైస్, క్యారెట్, రైస్, కందిపప్పు అట్లా పెసరపప్పు వేసి సపరేట్ గా నెయ్యి వేసి పెట్టండి. ఏం కాదు,
1: ఈ మన ఇంట్లో ఫుడ్ సరిపోతుంది కదా మేడం? మరి సెర్లాక్ ఇట్లా ఏమన్నా అలవాటు చేయాలి?
0: చాలా వరకు ఇంట్లో ఫుడ్ చాలండి, ఇంట్లో ఫుడ్ చాలు, అది కూడా పెట్టచ్చు, బట్ ఇంట్లో ఫుడ్ కూడా చాలు.
1: ఇంకోటి మేడం, ఇప్పుడు మదర్ మిల్క్ ఫీడింగ్ ఇస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ బయట పాలు కూడా ఏమన్నా ఇవ్వాలనా మేడం?
0: అవసరం లేదండి, మొదటి 2 సంవత్సరాలు బయట పాలు ఎందుకండి? తల్లి పాలు కంటిన్యూ చేస్తే కాంప్లిమెంటరీ ఫుడ్ అన్ని పెట్టండి, ఇంట్లో చేసే ఫుడ్ పెట్టండి. బయట పాలు అనవసరంగా విరోచనాలు ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది కదా. 2 ఇయర్స్ తర్వాత కావాల్సి స్టార్ట్ చేద్దాం.
1: అలాగే మేడం, అలాగే మేడం.
2: సరే అండి శంకర్ గారు,
1: థ్యాంక్ యూ సార్,
2: థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. మేడం ఇక ఈ పాలు అంటే ఈ పాత్రలు హైజీనిక్ కూడా ఉంటేనే ఎట్లా చేసుకోవచ్చు, వాటిని ఎట్లా ఉంచుకోవాలి?
0: పాలు స్టెరిలైజేషన్ ఇలా అంటారా? అదేనండి, కంటైనర్ చాలా స్టెరైల్గా ఉండాలి. ఎటువంటి, ఎందుకంటే తల్లిపాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు, అలాగే మనం చేసే కంటైనర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కంటైనర్స్ చాలా స్టెరైల్గా ఉండాలి. రోజు కూడా వేడి నీళ్ళు కడగాలి. ఆ కంటైనర్స్ని వేడి నీళ్ళు ఒక 20 నిమిషాల వరకు కడిగిన తర్వాత, ఉడికించిన తర్వాత బాగా కడిగి సబ్బుతో కడిగి ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు వేసి బాగా 20 నిమిషాలు ఉడికించిన తర్వాత వాటి అవి అప్పుడు శుభ్రంగా ఉంటాయి. ఆ బాటిల్స్ లో వాడాలి.
2: సమయం కూడా అయిపోతుంది. థీమ్ ఏంటంటే ప్రతి సంవత్సరం
0: అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఇస్తారండి. ఈసారి ఇచ్చిన థీమ్ అనేది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్త్ ఇన్ వాట్ వర్క్స్. అంటే జీవితానికి సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు, వాటికి పనిచేస్తున్న వాటిని బలోపేతం చేద్దామన్నది.
2: డాక్టర్ గారు, మీ విలువైన సమయం వెచ్చించి ఈ ఫోన్ ప్రత్యక్ష ప్రసారానికి విచ్చేసి ఈ తల్లిపాల ప్రాముఖ్యత, వాటి సంబంధించిన అంశాలకు, శ్రోతల సందేహాలకు మంచి సమాధానాలు ఇచ్చారు. నమస్కారం అండి.
0: చాలా థ్యాంక్ యూ అండి.
3: అలాగే మార్నింగ్ న్యూస్. Good morning, I am Abhishek Mukhopadhyay. The headlines. Center notifies act paving way for reservation for ST community in Goa Assembly. Lok Sabha passes bill to authorize government to permit banks to levy charges on UPI transactions. Prime Minister Narendra Modi calls upon people to celebrate National Handloom Day today, showcasing India's rich and diverse handloom heritage and promote handloom products. Protesting Jharkhand students form 11-member team to hold talks with state government. US President Donald Trump signs 2 executive orders aimed at restricting birthright citizenship and curbing birth tourism. And in badminton, Tanvi Sharma to face compatriot Rakshita Ramraj in the women's singles quarterfinal of Korea Masters in Assam today. The centers notified the implementation of the readjustment of the representation of scheduled tribes in assembly constituencies of the State of Goa Act 2025, paving the way for reservation of assembly seats for scheduled tribes in Goa. We have more details from a correspondent.
4: According to the notification published in the Gazette of India, the act came into force from 6th August 2026, fulfilling a long-pending demand of the state's tribal community and enabling the process of constituency readjustment and reservation. Welcoming the development, Goa Chief Minister Dr. Pramod Sawant described presentation for the scheduled tribe. Dr. Sawant thanked Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah for making the legislation a reality, saying it reflects the spirit of Sabka Saath, Sabka Vikas.
3: Lok Sabha has passed a bill to amend the Payment and Settlement Systems Act 2007, authorizing the government to permit banks and other service providers to levy charges on payments made through the Unified Payments Interface UPI and other notified electronic payment modes. The government's approach aims to levy small charge on digital payment services for consumers and small businesses while ensuring a sustainable revenue model for banks, payment service providers, PSPs, and payment infrastructure.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
1: వికసిత్ భారత సంకల్ప అభియాన్ ఫర్ నషా ముక్త యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత సంకల్ప అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషా ముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషా ముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 ఆగస్టున దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన, ఎలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మైభారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల

0: వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్తి యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్తి ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్య రహిత యువత వికసిత్ భారత్ కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట జనని జన్మభూమి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: పదహారేళ్ల వయసు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం విన్నాం. సాహిత్యం వేడూరి, సంగీతం చక్రవర్తి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

విన్న పాట పల్నాటి సింహం చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: పద్మవ్యూహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

దూకుడన్నది, దానియగ దోసే చిన్నది, పక్కనున్నది వయసులోనే ఉన్నది. దూకుడన్నది, దానియగ దోసే చిన్నది, పక్కనున్నది.

0: వరిచేను పరువల్లో ఉన్నది, పైర గాలి తగలగానే పులకరించుతున్నది. వచ్చని వరిచేను పరువల్లో ఉన్నది, ఈ పైర గాలి తగలగానే పులకరించుతున్నది.
1: పులక పులకలో మలపు గిలిగి

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇప్పుడు విందాం శభాష్ ఆంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ. మొదటి భాగం వింటారు, రచన మరియు నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి.

0: నమస్కారం. సెభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ మొదటి భాగం. రచనా నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ. వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి.

0: అణువణువున ప్రకృతి రమణీయత తాండవించే అద్భుత పర్వత పంక్తుల నిలయం, నయాగరలను వలికించే జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో మైమరిపించే ప్రకృతి సోయగాలన్నీ ఆ భూతల స్వర్గంలోనే. శభాష్, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోని మరొక అద్భుత పర్యాటక ప్రదేశాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది. అదే విశాఖ జిల్లాలోని ఆ అందాల లోయ, అరకులోయ.
1: సంధ్యా సమయంలో చూస్తే లేత కాషాయ రంగులో సూర్యుడు, తెల్లని ప్రశాంతమైన ఆకాశం, ఇక భూమాత పచ్చని వలువలు కట్టిందా అనిపించే ప్రకృతి దృశ్యం. ప్రకృతి సౌందర్యానికి నెలవైన ఆ అందాలను వర్ణించాలంటే అక్షరం పులకిస్తుంది. మంచు దుప్పటి కప్పుకున్న ఆ కొండల సోయగాలు, చినుకుతడికి మెరిసిపోయే పచ్చదనం, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే వ్యవసాయ పద్ధతులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకమైన విశేషాలతో ప్రకృతి గీసిన ఆ అందం అరకు పర్యాటక ప్రదేశం. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పైనుండి దూకుతున్న జలపాతాలు, ఇలా చెప్పనలవి కాని ప్రకృతి ప్రసాదించిన అందాలన్నింటినీ అరకులోయలో మనం వీక్షించవచ్చు. ఒక్కసారి ఈ ప్రాంతంలో అడుగు పెడితే ఏమాత్రం వదిలి వెళ్లాలనిపించదు. ఆ అనుభూతి వర్ణనాతీతం.

0: విశాఖపట్నం జిల్లాకు చెందిన అరకులోయ సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే విశాఖపట్టణానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అరకులోయ అందాలు, చుట్టుపక్కల ఉన్న జలపాతాలు, లంబసింగి రమణీయత, మ్యూజియంల అద్భుతాలు తిలకించవలసిందే కాని మాటల్లో వర్ణించడం కష్టతరమే. విశాఖపట్నం నుండి రోజు ఉదయం రైల్లో ప్రయాణం ఒక అనుభూతిని కలిగిస్తే, ఘాట్ రోడ్డు ప్రయాణం మరో మధురానుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా నవంబరు నెల నుండి జనవరి నెల మధ్యలో అరకు వెళ్లాలనుకునేవారు ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ గడపవచ్చు. చలి విపరీతంగా ఉన్నప్పటికీ ఆకుపచ్చని కొండలు, ఎటు చూసినా విరబూసిన పూలతోటలు, నేలను ముద్దాడే మంచు మేఘాలు మనస్సును రంజింపచేస్తాయి.
1: పచ్చందనమే పచ్చదనమే, ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది. అలాంటి అందాలకు నెలవు అరకులో ఉన్న బొటానికల్ గార్డెన్స్.
0: పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ తూర్పు కనుమలలో ఒక భాగం. ఇవి అరకు వెళ్లే రోడ్లో మనకు దర్శనమిస్తాయి. ఈ గార్డెన్స్ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు కూరగాయలు పెంచేందుకు ఏర్పరిచారు. అప్పుడు దానిని బొటానికల్ గార్డెన్ అని అనేవారు. ఇప్పుడు అది కూరలు మాత్రమే కాక ఒక హార్టికల్చరల్ నర్సరీ సైతం కలిగి అరుదైన పువ్వులు చెట్లు కూడా అందిస్తోంది. అరకులోనే ఉన్న బొటానికల్ గార్డెన్స్ మొక్కల ప్రియులకు కనువిందు చేస్తోంది. అంబరాన్ని చుంబిస్తున్నట్లున్న పొడవాటి వృక్షాలు, రంగురంగుల వర్ణాలతో విరాజిల్లుతున్న పూల మొక్కలు, మనసును దోచే వివిధ ఆకృతులతో పెంచబడుతున్న మొక్కలు, సందర్శకులు సేద తీరడానికి చెట్టు తిన్నెలు, ఇంకా కర్పూర వృక్షం లాంటి ప్రత్యేకమైనవి గిరిజన శాఖ నిర్వహిస్తున్న ఈ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ లో ఉన్నాయి. పిల్లలకు ప్రకృతిని పరిచయం చేసే స్థలం ఈ బొటానికల్ గార్డెన్స్ అనే చెప్పాలి. ఈ బొటానికల్ గార్డెన్స్ లో రంగురంగుల విగ్రహాలు, రాతి శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. శీతాకాలం, వర్షాకాలాలు ఈ బొటానికల్ గార్డెన్స్ ను సందర్శించడానికి అనుకూలమైన సమయం.

0: ఈ అరకు అందాలలో మనం ఒక గొప్ప అనుభూతిని పొందే ప్రదేశం. గుండె గుబేలనిపించే కొండదారులలో, గుహలలో ఒకసారి విహరిద్దామా? ఆ అందాలన్నీ ఈ బొర్రా గుహల్లోనే. నాతో పాటు మీరు పదండి.
1: బొర్రా గుహలకి వెళ్లాలంటే విశాఖపట్నం నుండి రైలు లేదా బస్సు సర్వీసులు కూడా ఉంటాయి. ప్రత్యేక వాహనాల ద్వారా కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖ నుంచి బొర్రా గుహలకు వెళ్లే రైలు ప్రయాణం ఒక అద్భుత అనుభూతులతో కూడిన యాత్ర. ఒక్కొక్క గుహ ఒక్కొక్క కిలోమీటర్ పొడవు ఉంటుందన్నమాట. రైలు ప్రయాణం 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల పక్కన రైలు ప్రయాణం సాగుతుంది. ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు, విశేషాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇలాంటి అద్భుతాలలో సహజ సిద్ధమైన బొర్రా గుహలు ఒకటనే చెప్పాలి. ఈ బొర్రా గుహలను 1807 సంవత్సరంలో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుక్కున్నారు. తెలుగులో బొర్రా అంటే రంధ్రము అని అర్థం. ఈ గుహలు రంధ్రంలాగా ఉంటాయి కాబట్టి వీటికి బొర్రా గుహలు అనే పేరు వచ్చింది. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని చరిత్రకారుల అంచనా. ఈ గుహలోపల ఉన్న రాయి కాదండి, సున్నపు రాయి కనిపిస్తుంది. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి ఈ గుహలు. ఈ గుహల్లో ఒక ధ్వని వినిపిస్తుంది, అది గోస్తని నదీ ప్రవాహం. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్ని వాగుల వల్ల ఈ బొర్రా గుహలు ఏర్పడ్డాయి. అలాగే కాల్షియం బైకార్బనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బలు వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్మైట్స్ అంటారు. కాలక్రమేణా ఈ స్టాలగ్మైట్స్ వింత వింత ఆకృతులను సంతరించుకుంటుంది. ప్రధానంగా బొర్రా గుహల గురించి చెప్పుకోవాలంటే ఆ గుహల్లో ఉన్నటువంటి అద్భుత సౌందర్యం, రంగుల వెలుగుల వల్ల ఒక ప్రత్యేక ఆకర్షణ అనేది మనం చూడవచ్చు.
0: విభిన్న రుచులు, నోరూరించే కాఫీ ఘుమఘుమలు, చల్లని వాతావరణం, వేడివేడిగా కాఫీ, ఎంతోమంది కాఫీ ప్రియులకు కాఫీ తోటలు, మైమరిపించే కాఫీ రుచులు వారేవా అనిపించక మానదు. మరి ఇక కాఫీ తోటలు, కాఫీ మ్యూజియం యొక్క కథాకమామిషు చూసొద్దాం రండి.
1: చల్లదనంలో విహరిస్తోంటే వేడివేడి నురగలతో పొగలుగక్కే కాఫీని సేవిస్తే వావు కదా. అరకు అనగానే ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లే కాఫీ గుర్తొస్తుంది. మరి క్రీస్తు శకం 1920 సంవత్సరంలో జమీందారులు, రెవెన్యూ అధికారులు గిరిజనుల ద్వారా తమిళనాడు, నీలగిరి ప్రాంతం నుండి వచ్చిన కాఫీ విత్తనాలతో కాఫీ సాగును విశాఖ జిల్లా అరకు, అనంతగిరి ప్రాంతాలలో విజయవంతంగా ప్రారంభించారు.
2: ప్రపంచంలో అరకులో ఫస్ట్ కాఫీ మ్యూజియం స్థాపించడం జరిగిందండి. ఇది ఏంటంటే సార్, దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో కాఫీ ఎలా ట్రావెల్ అయింది, ఇథియోపియాలో మొదలై అరకుకి కాఫీ ఎలా ట్రావెల్ అయింది అనే మీద ఈ మ్యూజియం ఉంటుంది. మక్కా యాత్రకి వెళ్ళి తిరిగి వస్తున్న బాబా బుడన్ తన హ్యాండ్ క్యాప్లో 7 కాఫీ బీన్స్ని సీక్రెట్గా క్యారీ చేయడం జరిగిందండి. అయిన తర్వాత అవి తీసుకొచ్చి మల్కన్గిరిలో ఆయన పెట్టడం జరిగిందనమాట. పెట్టిన తర్వాత అరకులో ఈ కాఫీ ఎలా వచ్చిందంటే, బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడున్న

0: రాజపూర్ మహారాజులు అరకుని కాఫీని ఎస్టేట్ కాఫీ ఫారెస్ట్ ఎస్టేట్ నుంచి జరగడం జరిగింది. అయితే ఈ కాఫీని ఫస్ట్ వాళ్ళు ఎలా గుర్తించారంటే అండి, ఒక గొర్రెలు కాచుచున్న ఒక గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెలు ఆ ముదు రంగుల ఆకుపచ్చని ఆకులను తిని అవి తేజవంతంగా డాన్స్ చేయడాన్ని గమనించి ఆ గొర్రెల కాపరి వాళ్ళ యొక్క మత పెద్దలకి తీసుకురావడం జరిగిందండి. అవి ఆ మత పెద్దలు చూసి ఇది ఇవేవో విషాదపూరితంగా ఉన్నాయి అనేసి అవి కాలుచున్న మంటలు వేయడం ద్వారా అవి కాసేపటి తరిక మంచి శ్వాసన వదజల్లడం ద్వారా అవి చల్లార్చి క్రమంలో అవి తీసుకెళ్ళి చల్లనీటిలో వేయడం జరిగిందండి. దాని తర్వాత అది తేజవంతమైన ఒక మంచి స్మెల్ రావడం చూసి అవి ఆ మత పెద్దలు ఏం చేశారంటే ప్రార్థన సమయంలో కానీ అవి వాడడం జరిగిందనమాట. దాని ద్వారా అవి ప్రపంచానికి పరిచయం అలా జరిగిందనమాట.
1: అరకులోయ ప్రాంతంలో 105,000 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం జరుగుతోంది. లక్షకు పైగా లబ్ధిదారులతో ఏటా కాఫీ సాగు ద్వారా 4,500 టన్నుల కాఫీ గింజల ఉత్పత్తి జరుగుతోంది.
0: ఈ అరకులో మన అరకులో కాఫీకి ఆర్గానిక్ అనే పేరు ఉందండి. ప్రత్యేకంగా దీన్ని ఎందుకు ఆర్గానిక్ అంటారంటే సార్, ఇది సేంద్రియ ఎరువులతో మాత్రమే పండిస్తారన్నమాట. ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి లేకుండా సేంద్రియ ఎరువులతో పండడం వల్ల దీన్ని ఆర్గానిక్ కాఫీ అంటారన్నమాట. అయితే ఈ కాఫీలో టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అరబికల్లో 7 టైప్స్ ఉంటాయి. అరబికల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్, రొబస్టా ఉంటుంది, దాని తర్వాత పీబెరీ అనే బీన్ ఉంటుంది అనమాట. పీబెరీ అంటే ఒక ఫ్రూట్లో ఒక రేర్ బీన్ ఉంటుంది అనమాట, పీనట్ మాదిరిగా సింగిల్ బీన్ ఉంటుంది, దాన్ని పీబెరీ అంటారు. మనకు ఎక్కువగా ఇక్కడ కల్టివేషన్ అయ్యేది అరబికా అండి. రొబస్ట్ అనేది దట్టమైన అరణ్య ప్రాంతాల్లో అది ఎత్తైన ప్రదేశాల్లో పండేది రొబస్ట్ అనమాట. అరబికా ఇక్కడ 146,000 ఎకరాల్లో అరబికా అంటే కాఫీ సాగు అవుతుంది అనమాట. దాంట్లో డిఫరెంట్ టైప్ వెరైటీస్ స్పైసెస్ కానీ కోకో కానీ అన్ని రకాలు ఇవన్నీ రైతులకి అంటే గిరిజన ఉపాధి ఇక్కడ కాఫీ ద్వారా చాలామంది చాలా రకాలుగా ఉపాధి పొందుతున్నారనమాట. దీని యొక్క ప్రత్యేకత ఇవి స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే కొందరికి తెలియజేయడం అవి మా యొక్క బాధ్యతగా భావించి మ్యూజియం స్టార్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ని వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ని ప్రతి ఒక్కరిని ఆనందింపజేసి ఇక్కడ టైప్ ఆఫ్ వెరైటీస్ కాఫీస్ ఉన్నాయండి. మన దగ్గర తాగడానికి కాఫీస్ 44 రకాలు ఉంటాయి సార్. దాంట్లో ఫిల్టర్ కాఫీసు, బ్లాక్ కాఫీసు, ఎక్స్ప్రెస్ కాఫీసు, కోల్డ్ కాఫీసు, హాట్ కాఫీస్లో వెరైటీస్ ఉంటాయి. కాఫీ పౌడర్లో మన దగ్గర ఒక 6 వెరైటీస్ ఉంటాయండి. 70-30 అని, 80-20 అని, 100%లో 2 టైప్స్ ఉంటాయి. దాని తర్వాత కోల్డ్ కాఫీస్ ఉంటాయి. వాటితో పాటు చేసే చాక్లెట్స్ 700 రకాలకు పైబడి మన దగ్గర ఉంటాయండి. ఏంది కాఫీలో ఇంక్లూడ్ అయ్యి అవన్నీ చాక్లెట్స్ 700 వెరైటీస్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట.
1: ఇక అనంతగిరి కొండలపై కాఫీ తోటల సువాసనలు వ్యాలీ అంతా విస్తరించి ఉంటాయి. మైళ్ల తరబడి కాఫీ తోటలు వ్యాపించి ఉన్నాయి. ఎంతో మంది గిరిజనులకు ఇక్కడ ఉపాధి దొరుకుతోంది. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఏర్పాటు చేశారు. అనేక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాఫీలతో పోటీ పడుతూ ఈ అరకు కాఫీ తన ఖ్యాతిని చాటుతూ ఖండాంతరాలకు విస్తరించింది.
0: ఇక్కడ అనేక దేశాల నుంచి అనేక మంది టూరిస్టులు, చాలామంది విదేశీయుల నుంచి కూడా వచ్చి వాళ్ళు రోస్టెడ్ బీన్స్ అడుగుతారు, అన్రోస్టెడ్ బీన్స్ అడుగుతారు. రోస్టెడ్ బీన్ ద్వారా వాళ్ళు సింగిల్ షాట్స్ అంటే బ్లాక్ కాఫీ తాగడానికి వాళ్ళు అనేక రకాలుగా యూజ్ చేసుకుంటారు. మన దగ్గర ఇంకా ప్రత్యేకం ఏంటంటే సార్, అరేబికా రొబస్ట్ అనే రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కాఫీ చాక్లెట్స్ ఉంటాయండి. ఇక్కడ 100% డార్క్ చాక్లెట్ కూడా ఉంటాయి సార్. అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి క్లుప్తంగా తెలియజేయాలని ఇక్కడికి ఉండే వాళ్ళందరూ నిరంతరం ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి పంపించి వాళ్ళ యొక్క మననాలు కూడా మనం పొందేలాగా ఉన్నాయండి. దీని ద్వారాగా మనం క్లుప్తంగా చెప్పాలంటే ఇంకా ప్లెజర్గా చెప్పాలంటే సమయం కూడా సరిపోదు అన్నమాట. కాఫీ గురించి అంత పురాతనంగా ఇంకా ఆలోచించి చెప్పాలి.

0: ప్రకృతి ప్రేమికులను కనువిందు చేసే జలధారలు అరకులో ఎన్నో ఉన్నాయి. నింగి విడిచి నేల చేరిన చినుకు వరదగా మారి వాగులా పొంగి వంకలకు వంతపాడి జలపాతాల వెంట పరుగులు తీస్తుంది.
1: అద్భుతమైన లోయలో పాలనురగల పరవళ్లతో సిసలైన ప్రకృతి అందాలను నిత్యం ఆవిష్కరింపజేసే జలపాతం కంటపడితే చాలు, కష్టమంతా మాయమైపోతుంది. అల్లంత దూరం నుంచే నీటి హోరు వినిపిస్తూ కాస్తంత దగ్గరకు చేరుకున్నాక పన్నీటి జల్లు మొదలవుతుంది. పర్యాటక శిఖలో అద్భుతం అరకు. విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలంలో ఈ జలపాతం ఉంది. ఈ జలపాతాన్ని అనంతగిరి జలపాతం అని కూడా పిలుస్తారు. అనంతగిరి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో తాటిగూడ జలపాతం ఉంది. కానీ ఈ జలపాతాన్ని నడక ద్వారా అంటే 20 నిమిషాల నడకతో అనంతగిరి నుండి చేరుకోవచ్చు. అరకుకు అతి దగ్గరలోనే ఉన్న తాటిగూడ జలపాతం, దానికి చుట్టూ ఉన్న లోయ అందాలు పర్యాటకుల మనస్సును దోచివేస్తాయి.

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ. మొదటి భాగం విన్నారు. రచనా నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ. వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి.

0: శ్రోతలు, ఇంతవరకు శభాషాంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ మొదటి భాగం విన్నారు. రచన మరియు నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై. మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో

0: and Environment, and Smita Herschel Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా

0: పి సుశీల గానం విన్నాం. శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అడవి రాముడు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహాదేవన్.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బుర్రద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట అదృష్టవంతుల చిత్రం కోసం ఘంటసాల పీసుశీల గానం విన్నాం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: సమయం 10 గంటలు. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
3: అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం కేవలం సాంకేతికతతోనే సాధ్యం కాదు. దాని బలాలను భవిష్యత్తు వృద్ధికి చోదక శక్తులుగా మార్చే సామర్థ్యంపై అది రూపుదిద్దుకుంటుంది. దేశం వికసిత భారత్ 2047 దిశగా పురోగమిస్తున్న ఈ తరుణంలో మనం అత్యాధునిక సాంకేతికల్లో పెట్టుబడులు పెడుతున్నాం, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పరిశ్రమలను నిర్మిస్తున్నాం. అయితే మన గొప్ప బలాలలో ఒకటైన చేనేత సంప్రదాయం మనతోనే ఉంది. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సుస్థిరతకు, ప్రామాణికతకు, దృఢమైన సరఫరా వ్యవస్థలకు విలువనిచ్చే ఈ ప్రపంచం కోసం చేనేతను ఒక వ్యూహాత్మక రంగంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి వికసిత భారత్ 2047 దృక్పథం సమృద్ది, స్వావలంబన, సమ్మిళత్వం, సాంస్కృతిక విశ్వాసాలపై నిర్మించబడింది. చేనేత రంగం మన సంప్రదాయాన్ని, కొత్త ఆవిష్కరణలను ఒకచోటకు చేరుస్తుంది. అంతేకాకుండా మహిళల నేతృత్వంలో అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత, జీవనోపాధి, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ఈ దృక్పథానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రతి చేనేత వస్త్రం వెనుక సంప్రదాయాన్ని కాపాడే ధైర్యం, ప్రతి దారాన్ని సరిగ్గా కుదిర్చే ఓర్పు, ప్రామాణికమైన హస్తకళ నిబద్ధత, తరతరాల జ్ఞానం ప్రతిబింబిస్తాయి. అందుకే చేనేత కేవలం ఒక కళ మాత్రమే కాదు, భారతదేశ నాగరికతకు ఉన్న అత్యంత గొప్ప బలాల్లో ఒకటి. మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసి నేసిన సింధూలోయ నాగరికత నుంచి భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించిన 18వ శతాబ్దం వరకు భారతదేశం వస్త్రరంగ నైపుణ్యంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. ఒక ఉంగరం కూడా 25 మీటర్ల పొడవునా జాలువారెంత నాజూకైన బెంగాల్ ప్రఖ్యాత మస్లిన్, బెనారస్ పట్టు, కాంచీపురం నేతలు, పోచంపల్లి ఇక్కత్, లెక్కలేనన్ని ప్రాంతీయ సంప్రదాయాలు కలిసి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను సంపాదించిపెట్టాయి. నేడు ప్రపంచం మళ్లీ ప్రామాణికమైన, సుస్థిరమైన, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతోంది. ఆ నాయకత్వాన్ని మనం మళ్లీ సొంతం చేసుకోవడానికి ఇదొక చారిత్రాత్మకమైన అవకాశం. మన తదుపరి చేనేత విప్లవం కేవలం వస్త్రాలను మాత్రమే కాకుండా మన కళను, సంస్కృతిని, నూతన ఆవిష్కరణలను, నమ్మకాన్ని ఎగుమతి చేయాలి. తద్వారా ప్రతి చేనేత ఉత్పత్తిని బ్రాండ్ ఇండియాకు ఒక రాయబారిగా మార్చాలి. చేనేత పరిశ్రమ భారతదేశపు అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఇది 35 లక్షలకు పైగా నేత కార్మికులు, అనుబంధ కార్మికుల జీవనోపాధికి ఊతమిస్తోంది. వీరిలో దాదాపు 72% మంది మహిళలే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ముడి పదార్థాల సరఫరా పథకం, 797 చేనేత క్లస్టర్లు, 124,000కు పైగా ఆధునిక మగ్గాలు, దాదాపు 97,000 మంది చేతి వృత్తిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేసింది. అలాగే ప్రొడ్యూసర్ కంపెనీలు జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్మేడ్ సర్టిఫికేషన్, అర్బన్ హాట్లు, డిజైన్ రిసోర్స్ సెంటర్లు వంటి కార్యక్రమాలతో ఈ రంగం మరింత బలోపేతమైంది. అదేవిధంగా నేడు 29 నేత కార్మికుల సేవా కేంద్రాలు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డిజైన్ అభివృద్ధి, ముడి పదార్థాల సహాయం, మార్కెట్ అనుసంధానాల ద్వారా పూర్తిస్థాయి మద్దతును అందిస్తున్నాయి. అలాగే అధునాతన శిక్షణను అందించేందుకు ప్రత్యేకమైన అధిక విలువ కలిగిన చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి 11 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలను బలోపేతం చేస్తున్నారు.

0: కార్యక్రమాలు చేనేతను ఒక సంక్షేమ కార్యక్రమంగా చూడటం నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడే సృజనాత్మక పరిశ్రమగా మార్చే దిశగా వచ్చిన మార్పును సూచిస్తున్నాయి. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం ఇది బలోపేతం చేస్తుంది. ఇది 65 లక్షల మంది నేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు లబ్ధి చేకూరుస్తుంది. హ్యాండ్మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా నిలబెడుతుంది. భారతదేశ చేనేత ప్రయాణంలో ఆవిష్కరణ ఎల్లప్పుడూ ఒక అంతర్భాగంగానే ఉంది. మహాత్మాగాంధీ అంబర్ చరక మరింత సమర్థవంతంగా నూలు వడకడానికి సులభతరం వేగవంతం చేసి స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు నడిపించింది. ఇటీవలే అస్సాంలోని మైనామగ్గం, శివసాగర్లో అభివృద్ధి చేసిన చిత్రరంజన్ చేనేత మగ్గం మెరుగైన మగ్గం రూపకల్పన నేతనను ఎంత సులభతరం, మరింత ఉత్పాదకంగా చేయగలవో నిరూపించాయి. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దివ్యాంగులతో సహా ఇతరుల కోసం శారీరక శ్రమను తగ్గించి ఉత్పాదకతను మెరుగుపరిచే తేలికైన, బలమైన, సులభమైన మగ్గాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ 4.0 కార్యక్రమం ఉత్పాదకత, నాణ్యత, నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. దీనిని రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించే ముందు 100 మగ్గాలతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. సాంకేతికత చేనేత కార్మికుడికి సాధికారిత కల్పించాలి తప్ప అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. విజియో, ఎన్ఎక్స్టీ వంటి వేదికలు డిమాండ్ను అంచనా వేయడానికి, డిజైన్ ట్రెండ్స్ను గుర్తించడానికి, అసలైన చేనేత ఉత్పత్తుల ప్రామాణికతను ధృవీకరించడానికి నేత కార్మికులను నేరుగా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ప్రీమియం పట్టు, సహజ దారాలు, సుస్థిర నారలు, వినూత్న మిశ్రమాలలోకి ఉత్పత్తులను విస్తరించి అధిక విలువగల ఉత్పత్తులను సృష్టించి కొత్త మార్కెట్ల అవకాశాలను అందుకోవచ్చు. మెరుగైన బ్రాండింగ్, విలువ జోడింపు, నేరుగా మార్కెట్ అందుబాటుతో ఈ ఆవిష్కరణలు నేత కార్మికుల ఆదాయాలను పెంచుతాయి. రాబోయే సంవత్సరాలలో ప్రతి నేత కార్మికుడు నెలకు 50,000 రూపాయల గౌరవప్రదమైన, ఆశాజనకమైన ఆదాయాన్ని పొందేలా చేయడమే మా లక్ష్యం. చేనేత పరిశ్రమ భవిష్యత్తు చాలా వరకు మార్కెట్ల ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మన నేత కార్మికులు కేవలం శ్రామికులు మాత్రమే కాదు, వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విలువ సృష్టికర్తలు. బ్రాండ్లను నిర్మించుకోవడానికి, విలువ శ్రేణిలో వృద్ధి చెందేందుకు, ప్రపంచ మార్కెట్లను చేరుకోవడానికి వారికి అవకాశం కల్పించి మనం చేనేతను భారతదేశ అత్యంత చైతన్యవంతమైన సృజనాత్మక పరిశ్రమలలో ఒకటిగా మార్చవచ్చు. నేత తదుపరి అధ్యాయాన్ని తీర్చిదిద్దడానికి వారసత్వాన్ని, సాంకేతికతను, సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాన్ని కలపాలని భారతీయ యువతకు ఇది ఒక పిలుపు. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నేత కార్మికులను మన వారసత్వ సంరక్షకులుగా మాత్రమే కాకుండా భారత ప్రగతికి రూపశిల్పులుగా కూడా గౌరవిద్దాం. చేనేతను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం కొనే, ధరించే ప్రతి చేనేత వస్తువు ఒక నేత కార్మికుని జీవనోపాధిని బలపరుస్తుంది, సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది, భారతదేశ గాథను ప్రపంచానికి చాటి చెబుతుంది. చేనేతను ఎంచుకోవడం ద్వారా మనం మన వారసత్వాన్ని ధరించడమే కాదు, వికసిత్ భారత్ భవిష్యత్తును నేయడంలో కూడా సహాయపడతాం. ఇప్పటి వరకు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం విన్నారు. ఇక ఇప్పుడు బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావుతో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త రావెల సాయి గిరీష్.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ చేనేత సాంప్రదాయానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మన నేతన్నల కృషి అమోఘం. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన కళను ఆధునిక మార్కెటింగ్తో మేళవిస్తూ చేనేత ఉత్పత్తులను దేశ విదేశాలకు పరిచయం చేస్తూ ఉన్న అనేక మంది చేనేత కళాకారులు నేడు మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులలో ఒకరు తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారులు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్లో విశేష కృషి చేసి బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు అందుకోవడం ద్వారా వెంకటగిరి చేనేతకు జాతీయ స్థాయిలో మరింత గౌరవాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వారి విజయ ప్రస్థానం, చేనేత రంగంలో వారి అనుభవాలు, మార్కెటింగ్ లో అనుసరించిన వినూత్న విధానాలు, వీటి గురించిన వివరాలు ఇప్పుడు మనకు అందించేందుకు వెంకటేశ్వరరావు గారు మనతో ఇప్పుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా మీకు మన ఆకాశవాణి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ సార్.
2: ధన్యవాదాలు అండి. థాంక్స్ అండి.

0: సార్, మరి కార్యక్రమంలో ముందుగా మీ కుటుంబం చేనేత రంగంలోకి ఎలా వచ్చింది? సో మీ ప్రయాణం ఎలా జరిగింది ఈ అవార్డు వరకు, ఆ వివరాలు?
1: మొదటగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలందరికీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జాతీయ స్థాయిలో మాకు ఉత్తమ మార్కెటింగ్ విభాగంలో అవార్డు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా సంస్థ నక్కా వెంకటరమయ్య గారి, మా ఫాదర్ గారు 60 సంవత్సరాల క్రితము వారు మా సంస్థను స్థాపించడం జరిగింది. వారు మొదటగా మంచి చేనేత కళాకారులు. వారు అనేక మంది చేనేత కళాకారులకి అవార్డు గ్రహీతలకు కూడా వారు పని నేర్పించడం కూడా జరిగింది. ఆ కోవలో వారు చిన్న వ్యాపారం చేసుకుని 1967లో వ్యాపారం స్థాపించడం జరిగింది. అప్పుడు వారు ముగ్గురు కలిసి ఒక వ్యాపార సంస్థను స్టార్ట్ చేసి తద్వారా ముందుకు పోయి 1990లో వేరైన తర్వాత నక్కా వెంకటరమయ్య గారే సంస్థను కంటిన్యూ చేయటం, వారికి తోడ్పాటుగా నక్కా వెంకటేశ్వరరావు గారు, నేను, మా సోదరుడు నక్కా దుర్గాప్రసాద్ కలిసి మా తండ్రి గారికి సపోర్ట్గా ఉండి వ్యాపారం నడిపించుకుంటూ వస్తున్నాం. ఆ కోవలో మా ఫాదర్ ఇప్పుడు కూడా క్వాలిటీ విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు ఏ తరానికి సంబంధించినటువంటి డిజైన్స్ని ఆ తరానికి అందించే విధంగా కూడా వారు అనేక నైపుణ్యం కలిగినటువంటి జామదాని వర్క్లో మంచి దిశ. ఆ కోవకు సంబంధించి దానికి ఎప్పుడు కూడా వాళ్ళు రాజీ పడేవాళ్ళు కాదు, క్వాలిటీ విషయంలో కానీ పని విషయంలో కానీ. అప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ ఇది మాకు కూడా ఆ వ్యాపారంలో మేము అదే పందాలో మేము కూడా నడవటం కూడా జరిగింది. తర్వాత మా పిల్లలైన, నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలు ఒక పెద్ద అబ్బాయి జయకుమార్, అతను ఎంటెక్ చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్గా చేసి కూడా వారు కూడా ఇప్పుడు వ్యాపారంలో మాకు సపోర్ట్గా ఉన్నారు. రెండో అబ్బాయి సుమంత్ ఆర్కిటెక్చర్ చేసి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ మరియు మా సంస్థకు సంబంధించినట్టుగా అనేక టెక్నికల్ విషయాల్లో కూడా మాకు తోడ్పాటుగా ఉండటం కూడా జరిగింది. అంతేకాకుండా మేము ఈరోజు ఈ విజయం నాకు రావడానికి కారణము మా తండ్రి కాడి నుంచి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మాతో నాకు ఈ అవార్డు వచ్చినందుకు గాను మా కుటుంబ సభ్యులతో పాటు మాకు నేతలు నేసేటటువంటి కళాకారులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఆహ్లాదకరంగా నన్ను ఆశీర్వదించడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపించింది అనేసి ఈ సందర్భంగా శ్రోతలకు తెలియజేస్తున్నా.
0: సార్, మన రాష్ట్రంలోనే అనేక చేనేత చీరలు ఉండడం జరుగుతూ ఉంది, మరి వెంకటగిరి చీరకు ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నింటిలో కల్లా?
1: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. చాలా నైస్ పోగులు, అప్పట్లో 140 నెంబర్ దారంతో కూడా నేయటం కూడా జరిగింది. ఆ రోజుల్లో జామదాని వర్క్ కానీ ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికి కూడా అంత నైస్ దారంతో నేసే పరిస్థితి మిగతా దగ్గరలో లేదు. ఒకవేళ నేసిన ముతక రకాలు అంటే 80s 60s అట్లాంటి కౌంట్స్ తో నేస్తూ ఉంటారు. అది కాకుండా ఈ నేత చూస్తే మీకు గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. ఆ డిజైన్ కూడా గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. చూస్తే ఆ డిజైన్ మిగతా డిజైన్ తో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. నేత కూడా అయితే ప్రతి వాటికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది.
0: సార్, మనం మార్కెటింగ్ గురించి మాట్లాడితే కనుక, సో మీరు ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక వ్యూహాలను అమలు పరిచారంటారు?
1: మొదటిగా క్వాలిటీ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం మేము, ఎప్పుడు కూడా క్వాలిటీలో రాజీ పడము. ఇంకోటి ఏ టయానికి సంబంధించినటువంటి, ఏ కాలానికి సంబంధించినటువంటి, ఆ కాలానికి సంబంధించిన డిజైన్స్ చేయటము, ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి అనేక డిజైన్లకు కూడా వాటికి పోటీగా ఎప్పటికప్పుడు మా డిజైనర్స్ ద్వారా డిజైన్ చేయించటము. గతంలో వెంకటగిరి చీరలంటే పెద్దవాళ్ళు కట్టేదనే నానుడు ఉండేది. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కాడు కూడా ఈ మా చీరలు కట్టే విధంగా కూడా ఇది చేయటం జరుగుతుంది. అందువల్లే ఈరోజు అనేక సాధనాలు వచ్చినాయి, వాట్సాప్లు అనేసి, ఫ్లిప్కార్ట్స్ అనేసి, ఇట్లా ఆన్లైన్ ఇవన్నీ కూడా వచ్చినప్పటికి కూడా మేము అనుసరించే క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ల విషయంలో కానీ మాకు మంచి డిమాండ్ రావటం జరిగింది.
0: సార్, మార్కెటింగ్ అంటే కేవలం మనకి చాలా ఈజీ వర్క్ కాదు, సో అక్కడ మనకి చాలా సవాళ్లు కూడా ఉంటాయి. సార్, మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించారు?
1: సవాళ్ళు అంటే ఇప్పుడు ఆన్లైన్ లో అనేక మంది దీనికి డూప్లికేట్లుగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిజైన్స్ అయితేనేమి, క్వాలిటీ అయితేనేమి, తక్కువ రకం క్వాలిటీస్ కూడా ఆన్లైన్ లో ఫొటోస్ తీసుకెట్టడము, దానివల్ల మాకు కొంత

0: ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకసారి మా దగ్గర తీసుకున్నప్పుడు వ్యక్తులకు మళ్లీ మళ్లీ మాకే ఆర్డర్ ఇవ్వటము చేయటం కూడా జరుగుతుంది.
1: సార్, మరి వినియోగదారులు నకిలీ చేనేతను అండ్ అసలు చేనేతను ఏ విధంగా గుర్తించాలంటారు?
0: నకిలీ చేనేత ఉత్పత్తులు నేడు చేనేత రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. యంత్రాలతో తయారైన వస్త్రాలను చేనేత పేరుతో విక్రయించటం వల్ల అసలు చేనేతలకు అన్యాయం జరుగుతుంది. దీని ప్రభావం కేవలం అమ్మకాలపైనే కాదు, నేత కార్మికుల జీవనోపాధి, సంప్రదాయ కళ, మొదటిగా నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు మాత్రమే లభించడం వల్ల అసలు చేనేత ఉత్పత్తులు విక్రయాలు తగ్గుతున్నాయి. ఒక చేనేత చీరను తయారు చేయడానికి నేత కార్మికుడు చాలా రోజుల పాటు కష్టపడాల్సిన అవసరం ఉంది. నూలు ఎంపిక, రంగులు వేయటం, మగ్గంపై నేయించటం, ప్రతి దశలో ఎంతో నైపుణ్యము, సమయము అవసరం ఉంటుంది చేనేతకి. కానీ పవర్లు ఆ పరిస్థితి కాదు. యంత్రాలతో అదే తరహా డిజైన్ను చాలా తక్కువ సమయంలో తయారు చేసి చేనేత పేరుతో విక్రయిస్తే వినియోగదారుడు ధర చూసి దాన్నే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అసలు చేనేత కార్మికుడికి తగిన ఆదాయం అందదు. అందుకే నకిలీ ఉత్పత్తులను అరికట్టడం అనేది చేనేత రంగం పరిరక్షణలో అత్యంత కీలకమైనటువంటి అంశం అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వినియోగదారులు కూడా కొంత అవగాహనతో అసలు చేనేతను గుర్తించడం, మొదటగా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హ్యాండ్లూమ్ మార్క్ అయితేనేమి, ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు మంచి అయినటువంటి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, ధర్మవరం వంటి చేనేత ఉత్పత్తులను విశ్వసనీయ సంస్థలు, ప్రభుత్వ ఎంపోరియాల నుండి కొనుగోలు చేయటమే కాకుండా అసలు చేనేత వస్త్రం చిన్న చిన్న అసమానతలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు చేనేతకి పవర్లకి తేడా ఏమిటంటే, చేనేత మగ్గంలో నేస్తే అంచులో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలని ఒకటి ఉంటుంది, అదే పవర్ లూమ్ లో ఆ రంధ్రాలు ఉండదు, డైరెక్ట్ గా చేయటం జరుగుతుంది. అలాగే ఇచ్చుటగ్గులుగా ఉంటుంది. చేనేతకి అయితే ఈవెన్ గా నేత ఒకటేగా ఆడటం జరగదు, ఎందుకంటే చేస్తూ మనిషి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈవెన్ గా ఉండదు. అదే పవర్ లూమ్ లో అయితే గట్టిగా ఒకటే పద్ధతిలో ఉండటం జరుగుతుంది. అదొక పాయింట్ గా దాన్ని గమనించవచ్చు. అదే విధంగా గుడ్డ స్ట్రెంగ్త్, చేనేతతో నేసినటువంటి చీర చాలా స్ట్రెంగ్త్ గా ఉంటుంది. పవర్ లూమ్ లో నేసిన చీర ఎక్కువసారి షటిల్ ఇది ఆడటం వల్ల అది వీక్ అవటం కూడా జరుగుతుంది. అదే కాకుండా మనకు పవర్ లూమ్ లో మంచి క్వాలిటీ నూలు వాడకపోతే ప్రొటెక్టెడ్ అనే ఒక ఫైబర్, ఇది దీనివల్ల యారంలో ఉన్నటువంటి సన్న సన్న గుండు లాంటి పట్టడం జరుగుతుంది. తద్వారా మనము చేనేతని, పవర్ లూమ్ గురించి కూడా గుర్తించగల అవసరం ఉంది. అంతేకాకుండా చేనేత చీర కట్టుకుంటే చల్లగాను, గాలి తోలటం గాని ఇవన్నీ ఉంటుంది. పవర్ లూమ్ లో అటువంటి అవకాశాలు తక్కువగా ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మనమైతే కనుక డిజిటల్ యుగంలో ఉన్నాము, అంటే ఇక్కడ మనకి సోషల్ మీడియా అండ్ ఈ కామర్స్ ఇవన్నీ కూడా పోటా పోటీగా ఎదుగుతూ ఉన్నాయి, ఇవి ఈ చేనేత రంగానికి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: నేటికి డిజిటల్ యుగంలో చేనేత రంగానికి అపారమైన అవకాశాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చేనేత ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకే పరిమితమయ్యేవి, కానీ ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను నేరుగా చేరుకునే అవకాశం నేతలకు లభిస్తుంది. ఇది చేనేత రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ చేనేత ఉత్పత్తులను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక అందమైన చీర ఫోటో మాత్రమే కాకుండా ఆ చీర వెనుక ఉన్న నేతన్న శ్రమ, నూలు వంటి వస్త్రాలుగా మారే ప్రక్రియ, ప్రతి డిజైన్లో దాగి ఉన్న సంప్రదాయం రకరకాల మాధ్యమాల్లో ప్రజలకు చూపించడం జరుగుతుంది. అందువల్ల నేటి వినియోగదారుడు వస్తువును మాత్రమే కాదు దాని వెనుక ఉన్న కథను కొనుగోలు చేస్తున్నాడు. అలాగే ఈ కామర్స్ వేదికగా చేనేత రంగానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేక ఆన్లైన్ ప్లాట్ఫారంలతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జెమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలకు కూడా చేనేత ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా వినియోగదారునికి చేరుకోవడం వల్ల నేత కార్మికులకు మెరుగైన ధర లభిస్తుంది. డిజిటల్ చెల్లింపులు, కొరియర్ సేవలు, ఆన్లైన్ ఆర్డర్లు వ్యవస్థలు చిన్న నేతలకు పెద్ద మార్కెట్ లో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
1: సార్, వెంకటగిరి చీరలకు అంటే దేశ విదేశాల్లో డిమాండ్ ఎలా ఉందంటారు? విదేశీ వినియోగదారులు ఏ అంశాలను ఎక్కువగా మెచ్చుకుంటున్నారు ఈ వెంకటగిరి చీరల్లో ప్రత్యేకంగా?
0: వెంకటగిరి చీర గతంలో మన ఇండియాలోనే కొన్ని ప్రాంతాలు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆంధ్ర, తమిళనాడు, ఢిల్లీ, బాంబే లాంటి ప్రాంతాల్లో మన వెంకటగిరి చీరలో డిమాండ్

0: గా ఉండేది. ఒక చలి ప్రాంతాలైనటువంటి కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిజైన్లు వీటి పరిస్థితి చూసుకొని అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా మన చీరలకి డిమాండ్ రావటం అనేది జరిగింది. అన్ని దగ్గర నుంచి ఆర్డర్లు రావటము, వాళ్ళు చూసి బాగా నచ్చటము, ఇవన్నీ కూడా జరిగింది. అంతేకాకుండా విదేశాల్లో వాళ్ళు మన మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతి పండుగలు అయితేనేమి, ఇతరేతర కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా చీరలు ధరించే పరిస్థితి రావటం జరిగింది. వాళ్ళు తప్పకుండా వెంగటగిరి చీరని ఎక్కువ మంది తీసుకోవటం మాకు చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళు కూడా అక్కడ అప్పుడప్పుడు ఆర్డర్స్ రావటము, సంవత్సరంలో ఒకటి రెండు దఫాలు వచ్చి వాళ్ళు బల్క్గా తీసుకోవటం అనేది జరుగుతుంది.
1: సార్, ఈ చేనేత రంగానికి సంబంధించి మాట్లాడితే యువత పాల్గొనడం తగ్గుతుందని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఈ రంగం వైపు యువతను ఆకర్షించడానికి ఏం చేయాలంటారు?
0: తప్పకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, గతంలో వేజెస్ చాలా తక్కువగా ఉండేది, కేవలము కాటన్ ఐటమే నేయటము, అందువల్ల వేజెస్ తక్కువ రావటము, దానికి తగ్గ పోటీ తచ్చుకొని ఆ చీరలు అమ్మేటప్పటికి కొంచెం కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడు పట్టు రావటము, కొత్త డిజైన్స్ కూడా కొంచెం నైపుణ్యం కలిగినటువంటి డిజైన్స్ రావటం, ఇవన్నీ రావటం వలన పిల్ల కొంచెం రేటు కూడా గిట్టుబాటు ధర రావటం కూడా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎప్పటికి కూడా చేనేత కళ భారతదేశం ఉన్నంత వరకు చేనేత కళ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా కొంతకాలం తర్వాత ఏదో ఒక పరిస్థితి రావటము, అక్కడి నుంచి చాలా మంది ఇబ్బంది పడటం అంటే జరుగుతుంది. కానీ చేనేత రంగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయము. రానున్న రోజుల్లో సరైన ప్రోత్సాహము, గిట్టుబాటు ధరలు ఈ రావటం వల్ల రానున్న తరం వారు కూడా వస్తారనేసి నా అభిప్రాయం.
1: సార్, మరి ఈ చేనేత కార్మికుల యొక్క సంక్షేమం, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందిస్తుందంటారు?
0: ప్రభుత్వం కూడా చేనేత రంగం అభివృద్ధికి అనేక చర్యలు, చేనేత కార్మికులకు నూలు సబ్సిడీ, తక్కువ వడ్డీ రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలు, డిజైన్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆధునికీకరణ మగ్గాల వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో క్లస్టర్ అభివృద్ధి, సాధారణ సౌకర్య కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ సహాయము, ప్రదర్శనలు, ఎక్స్పోలు ఇవన్నీ చేస్తున్న ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కూడా నేతలకు భరోసా కల్పిస్తున్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. కానీ ఇందులో చేనేతలకు ప్రత్యేక స్థానం ఉంది. జిఐ ట్యాగింగ్ కూడా మాకు 2010లో వెంకటగిరికి రావటం జరిగింది. ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి వంటి చేనేత ఉత్పత్తులు కూడా దేశంలో మరింత ప్రచారం చేస్తున్నారు. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ద్వారా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నారు. అయితే అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డిజిటల్ యుగంలో అవగాహన లోపం, ఆన్లైన్ మార్కెటింగ్ పై సరైన శిక్షణ లేకపోవడం, నకిలీ చేనేత ఉత్పత్తుల విక్రయం, యువత చేనేత వృత్తి పై పెద్ద ఆసక్తి చూపకపోవడం సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వం, చేనేత సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి నేత కార్మికులకు డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ఈ కామర్స్ నిర్వహణపై మరింత శిక్షణ కల్పించాల్సిన నిర్ణయం ఉంది. చేనేత కేవలం ఒక వృత్తి కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకమైనటువంటి ప్రతీక. డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ మద్దతును సద్వినియోగం చేసుకుంటూ నేతన్నల శ్రమను తగిన గుర్తింపు, గౌరవం, ఆదాయం లభిస్తుందని, అదే నిజమైన ఆత్మ నిర్భర్ చేనేతకు బాటలు వేస్తుందని నా అభిప్రాయం.
1: సరే, మరి రాబోయే రోజుల్లో వెంకటగిరి చేనేతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నారు?
0: అదే ఇప్పుడు మీకు చెప్పినట్లు విధంగానే విదేశాల్లో కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్, కొన్ని దేశాల్లో మన ఎక్స్పోర్ట్ అయితే ఏ దేశం నుంచి ఉందో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ అన్ని కూడా కొంత అధ్యయనం చేసి వాటికి డ్యూటుగా మన వెంకటగిరి చీరని తీసుకొని పోవాలని, అలాగే కేవలం చీరలే కాకుండా డ్రెస్ మెటీరియల్స్, హ్యాంగర్స్ మెటీరియల్స్ మొదలుకున్నటువంటి అన్ని కూడా మన ఈ టెక్నిక్స్ తో చేస్తే మంచి డిమాండ్ విదేశాలకు కూడా ఉంటుంది. తద్వారా విదేశీ మార్గద్రవ్యం కూడా మన భారతదేశానికి ఉంటుందనేసి నా అభిప్రాయం.
1: సార్, మరి మీ విజయంలో కుటుంబ సభ్యులు, నేయకులు, సహచరుల పాత్ర గురించి వివరిస్తారా?
0: మేము చేసినటువంటి ఎప్పుడైతే ఒక వేవర్ ని మేము తీసుకుంటామో ఆ వేవరు వాళ్ళని ఆ పని కంటిన్యూగా ఏ టైం వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ముడిసరుకు అయితేనేమి

వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం అయితే మొదటి అన్ని విషయాలు కూడా మేము చూడటం జరుగుతుంది. అందువల్లే మా కళాకారు నేత కళాకారులందరూ కూడా మా మీద ఎంతో ఆప్యాయంగా అభిమానంగా కూడా ఉంటారనేసి సందర్భం జరుగుతుంది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఈ విజయంలో తోడ్పడినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మేము సప్లై చేసినటువంటి షాప్ వాళ్ళు అయితేనేమి అందరూ కూడా మాకు ఈ క్వాలిటీని ఫుల్ గా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

0: మేము సప్లై చేసినటువంటి షాప్ వాళ్ళైతేనేమి అందరూ కూడా మాకు ఈ క్వాలిటీని ఫుల్ గా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
1: సార్, మొదట్లో మీరు జామ్దాని అనే పదాన్ని ప్రస్తావించారు కదా, సో ఈ వెంకటగిరి చీరల్లో జామ్దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: ఇప్పుడు కొన్న చిట్ అని ఉంది. ఇప్పుడు మన వెంకటగిరి చీరలకి 17 ఇప్పటి వరకు 17 జాతీయ అవార్డులు రావటం జరిగింది. ఆ 17 కూడా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ డిజైన్ లో నేత గానీ ఆ పూతలు తీసే టెక్నిక్స్ గానీ అన్ని డిఫరెంట్ గా ఉంటది. నేను చెప్పి మీకు మొదటగా చెప్పినట్టు మనం గ్రాఫ్ గీసి పెయింట్ చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట ఆ జామ్దాని వర్క్ మా వెంకటగిరి అనే చెప్పారు. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్న కళాకారులు నేత గానీ ఆ నేత టెక్నిక్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది.
1: సార్, మరి ఈ చేనేత రంగంలోకి రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటి?
0: తప్పకుండా అండి, మా చేనేత కళలో ఉన్నటువంటి టెక్నిక్స్ నేర్చుకుంటే తప్పకుండా కూడా యువత నెలకి మినిమం 30-40 వేలు నుంచి ఇంకా ఎక్కువ కూడా కొనే పరిస్థితి కూడా ఇప్పుడు రోజుల్లో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగం కన్నా ఇంట్లో కూర్చొని ఈ పని చేసుకుంటే మేలు అనే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు యువత కూడా ఇక్కడే టెక్నిక్స్ కూడా కంటిన్యూ అవుతారనేసి నా అభిప్రాయం.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు చెప్పదలుచుకున్న సందేశం సార్?
0: ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు ధరించాలా, చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించాలా. ఒక చేనేత వస్త్రం మనం తీసుకుంటే ఒక చేనేత కుటుంబానికి మనం ప్రోత్సహించినందుగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించాలనేసి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: ఇంతవరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: కాదండి, అండ్ సమతక్క బాగున్నారా అంటూ పంపించారు. ఎవరు అంటే కడప నుంచి వినయ్ గారు. సో సీత గారు చిన్న ట్రిప్ మీద ఉన్నారనమాట, వస్తారు. అండ్ అలాగే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

ఎస్ మరి ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ బిట్ అయితే చూడాలని ఉంది. సో ఈ చిత్రం నుంచి సాంగ్ అయితే మీరు విన్నారనమాట. అండ్ మరి చూడాలని ఉంది సినిమాలో మరి మనకైతే కనిపించారు కదా, హీరో వచ్చేసి చిరంజీవి గారు అండ్ అలాగే సౌందర్య గారు వీరితో పాటు అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారనమాట. సో ఇలా ముగ్గురు, బట్ ఈ హీరోయిన్ వచ్చేసి సౌందర్య గారు కాదు, చిరంజీవి గారితో పాటు ఇంకో హీరోయిన్ కనిపిస్తారు మనకి ఈ పాటలో.

మరి ఈ పాటల్లో మీరు విన్నటువంటి సాంగ్లో అంజలా జవేరి అలాగే చిరంజీవి గారు అయితే కనిపిస్తారు. మనస్స ఎక్కడున్నా ఇదే నా రావడం అంటూ సూపర్ సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. బట్ దానికంటే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకోవాలి కదా హరివిల్ల ప్రోగ్రాంలో. సో మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో చట్టాలను ఎవరు తయారు చేస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో చట్టాలను అంటే ఏదన్నా లా ఏమైనా చేయాలంటే ఎవరు తయారు చేస్తారు? సో మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. చూడాలని ఉంది ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే.

సర్వేలలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి భారతదేశంలో చట్టాలను ఎవరు తయారు చేస్తారు అని అడిగాను. అండ్ చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే మంగళగిరి నుండి ఆకురాతి శ్రీదేవి గారు, అలాగే నాగేశ్వరరావు గారు. సో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేళం సీతారామాంజనేయులు గారు పల్నాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు ఓకే ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట శ్రీమనారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉషా గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చల్లపందిరి రామర్ మోనిష మధురై తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే థ్యాంక్ యూ అండి, రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు మెసేజ్. అండ్ అలాగే కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకొండల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నందకుమార్ గారు శ్రీశైలం నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప వినయ్ గారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఆదోన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివలీల గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. భారతదేశంలో చట్టాలను పార్లమెంట్ తయారు చేస్తారనమాట. సో పార్లమెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు అందరూ కూడా. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కొలెస్ట్రమ్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాఫీ టైంలో మాట్లాడుకున్నాం. ఈరోజు మరి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పి, సో మరి ఈ ఫస్ట్ 30 మినిట్స్లో రిలీజ్ అయ్యేటువంటి మిల్క్ని కొలెస్ట్రమ్ అంటాం కదా. సో మరి కొలెస్ట్రమ్లో ఎక్కువగా ఉండేటువంటి రోగ నిరోధక పదార్థం ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కొలెస్ట్రమ్లో ఎక్కువగా ఉండేటువంటి రోగ నిరోధక పదార్థం ఏది? మరి ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నిన్నే ఇష్టపడ్డాను.

సర్వేల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అన్న, అలాగే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి కొలెస్ట్రాల్ లో ఎక్కువగా ఉండేటువంటి రోగ నిరోధక పదార్థం ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ఎస్, మంగళగిరి నుంచి ఆకురాతి శ్రీదేవి నాగేశ్వరరావు గారు ఆన్సర్ అయితే పంపించలేదు. కనకరాగోరు పెడన్ నుంచి పంపించారు, ఓకే. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కేళం సీతారామాంజనేయులు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పల్నాడు నుంచి. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపందిరి రామార్ అండ్ మోనిష తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొనకొండల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటంటే, సో కొలెస్ట్రమ్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి నుండి వచ్చేటువంటి మొదటి పసుపు రంగు పాలన్నమాట. సో వీటిని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. అండ్ ఇందులో మెయిన్గా ఉండేది యాంటీబాడీస్ అన్నమాట. సో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్, సో ఇవి ఏంటంటే ముఖ్యంగా యాంటీబాడీస్ అవి ఉంటాయి. సో ఇవి నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు ఇన్ఫెక్షన్స్, వైరస్ల నుండి కాపాడేటువంటి మొదటి వ్యాక్సిన్లా పనిచేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా పనిచేస్తాయి పిల్లలకి. అండ్ మరి మన హర్విలిలో లాస్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. నేషనల్ ఎంబ్లమ్ ఏ చక్రవర్తి కాలం నాటి శిల్పం ఆధారంగా రూపొందించబడింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నేషనల్ ఎంబ్లమ్, సో మన నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో అది ఏ చక్రవర్తి కాలం నాటి శిల్పం ఆధారంగా రూపొందించబడింది? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662484 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ కృష్ణ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov

0: ఎస్, హార్వెల్ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి మన హార్వెల్లో అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించినటువంటిది కొనకండ్ల రమణారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. కేళం సీతారామాంజనేయులు గారు పర్నాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాదండి ఆన్సర్ అయితే, అది కాదు. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు శ్రీశైలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. షూర్ అండి, తప్పకుండా. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జయరామ్ గారు పాకాలం మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆదోన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మూర్తి గారు చెరుకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి ఆకురాతి శ్రీదేవి నాగేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు అనమాట. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా చూసేద్దాం. ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, నేషనల్ ఎంబ్లమ్ ఏ చక్రవర్తి కాలం నాటి శిల్పం ఆధారంగా రూపొందించబడింది అని అడిగాను. ఎస్, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోని మౌర్య చక్రవర్తి అనేటువంటి అశోకుడు కాలం నాటికి సంబంధించినటువంటి ఆధారంగా తయారు చేశారనమాట. సో అందుకే మన నేషనల్ ఎంబ్లమ్ సో అశోక చక్ర, సో అది అనమాట. అండ్ మరి ఇదన్నమాట. సో మరి ఈరోజు మన హరివిల్ ప్రోగ్రామ్ అయితే అండ్ లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, సూపర్ హిట్ చేశారు. మరి ఈరోజు షోని అండ్ మరి టైం చూస్తే 10:56 అయితే అయిపోయింది. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, అండ్ నెక్స్ట్ ఆర్జీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. పీఎంఏవైయు కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 19.07 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపామని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వీటిలో 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, 10.75 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు నివాసముంటున్నారని లోక్సభలో ఎంపీ జిఎం హరీష్ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి 2023 ధరల ప్రాతిపదికన 30,436.95 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారు. శ్రీశైలం జలాశయానికి 2,25,901 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 871.70 అడుగులుగా ఉంది. రాయలసీమ జిల్లా కరూపల్లెలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువకు కృష్ణా జలాలను విడుదల చేశారు. దక్షిణ కోస్తా జోన్లో 4 వరుసల రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్లు జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ వెల్లడించారు. ఇది ఇచ్చాపురం, విశాఖపట్నం, విజయవాడ గూడూరు, రేణుగుంట వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం 2 లైన్ల ఉండగా 3వ లైన్ నిర్మాణం జరుగుతోందని, త్వరలో 4వ లైన్ కూడా వస్తుందని అన్నారు. విశాఖలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఇప్పటివరకు చేపట్టిన పనుల ప్రగతిని వివరించారు. కాకినాడ జిల్లాలో రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏర్పాటైన కమిటీల ద్వారా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ, బిందు, తుంపర సేద్య, మత్స్యశాఖల అధికారులతో వివిధ సంక్షేమ పథకాలు, సాగునీటి సరఫరా, క్షేత్రస్థాయిలో అమలు తీరుపై సమీక్షించారు. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వ పీఎం రాహత్ పథకం ఉపయుక్తంగా ఉందని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులకు 1.50 లక్షల వరకు పూర్తి ఉచిత నగదురహిత చికిత్స 7 రోజుల పాటు అందుతోంది. ప్రమాదం జరిగిన మొదటి గోల్డెన్ అవర్లో బాధితుడిని ఆసుపత్రికి చేర్పించడం చాలా ముఖ్యమని, వెంటనే 100112 లేదా 108కి ఫోన్ చేయాలని సూచించారు. ప్రమాద బాధితులను కాపాడిన వారికి ప్రభుత్వం 25,000 రూపాయల బహుమతి ఇస్తుందని, వారికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నానమాట. మరి వినడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు అనుకుంటున్నా. మరి ఇప్పుడే కాబట్టి వచ్చింది సాయంత్రం వరకు మీతో ఈరోజు షేర్ చేసుకోవాల్సినవి చాలా విషయాలే ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా షేర్ చేస్తాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను యువ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి యువ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మనం సడన్ గా సూర్యని గుర్తు తెచ్చుకున్నాం అంటే కనుక, ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ అయితే సూర్య గురించి అనమాట. మరి ఏంటి అంటే కనుక, లక్కీ భాస్కర్ మూవీ తీశారు కదా, మరి ఆ మూవీ హిట్ అయిన తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రమే విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. మరి కరుప్పు లాంటి హిట్ ఇచ్చిన తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో, మరి అటు తమిళ ఇండస్ట్రీలో అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆడియన్స్ అందరూ, సూర్య ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట ఈ మూవీ గురించి. మరి ఈ మూవీని
1: థియేటర్ పాత్రతా మానదండో ఔర్ మూల్యాంకన్ మాపదండో కే ఆధార్ పర్ నామాంకనో కా అలంకన్ కర్తే హై. డిజైన్ వికాస్ విపణన్ స్టార్టప్ ఉద్యమం ఔర్ ఉత్పాదక కంపెనీ సే సంబంధిత శ్రేణియో కే లియే నామాంకన్ కో అంతిమ స్వీకృతి కే లియే मुख्यालय समिति और केंद्रीय स्तर की समिति द्वारा एक व्यवस्थापित मूल्यांकन के द्वारा गुजरना पड़ता है. थोड़ी देर में माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू ये 12वें राष्ट्रीय हथकरघा पुरस्कार का वितरण करेंगी.
2: Yes, you are absolutely right. The National Handloom Day is observed every year on the 7th of August to commemorate the Swadeshi movement, which launched on the 7th of August 1905, that gave renewed impetus to indigenous industries and India's handloom sector. The observance recognizes the enduring contribution of handloom weavers to the country's cultural heritage and socio-economic development. Since its inception in 2015, National Handloom Day has served as an occasion to celebrate the artistry, skill and dedication of India's handloom weavers while reaffirming the government's commitment to the preservation, promotion and sustainable development of the handloom sector. India's handloom sector continues to be one of the country's largest source of sustainable rural employment, supporting livelihoods.

మీరింతవరకు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిగీతాలు వింటారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
1: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर मान्य सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
0: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
1: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें.
0: आकाशवाणी वार्ता వింటున్నారు.

జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానము అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమాపేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25న ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. ఆగస్టు 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డీ పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్దంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకుగాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరోవ్ 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సత్యం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక జాతీయ చేనేత దినోత్సవం అన్నమాట.

మరి ఇందాకే చెప్పా, అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, దీని హిస్టరీ ఏంటి, అలాగే ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మరి భారత ప్రభుత్వం చేనేత వారసత్వాన్ని పరిరక్షించడానికి ఎలాంటి కార్యక్రమాలని ప్రారంభించింది అనేది తెలుసుకుందామని చెప్పాను కదా.

మరి ఏంటి ఆ కార్యక్రమాలు అంటే కనుక జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం అన్నమాట NHDP. అంటే ఏంటి అంటే కనుక చేనేత కార్మికులకు నైపుణ్య అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఆర్థిక సహాయం చేస్తారన్నమాట ఈ పథకం కింద. అలాగే ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ అంటే IHB అన్నమాట. అంటే ఏంటి అంటే కనుక ఎక్కువ నాణ్యత కలిగిన ప్రామాణికమైన చేనేత ఉత్పత్తులని ప్రోత్సహిస్తుంది అన్నమాట ఈ పథకం. అలాగే సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం అన్నమాట. అంటే ఉమ్మడి సౌకర్యాలు, సాంకేతికత, ఇంకా మార్కెట్ అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా ప్రధాన క్లస్టర్లని అభివృద్ధి చేస్తుందన్నమాట. అలాగే ముడి పదార్థాల సరఫరా పథకం అన్నమాట. ఇంకా చేనేత మార్కెటింగ్ సహాయం, ఇందాక నేను చెప్పాను కదా హ్యాండ్లూమ్ హ్యాక్థాన్, లోకల్ ఫర్ వోకల్ ఫర్ లోకల్, సో ఇలాంటివన్నీ అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించి ఏంటి అంటే కనుక వాళ్ళకి మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ పరంగా కూడా హెల్ప్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అలాగే నేత కార్మికుల ముద్రా పథకం, చేనేత ఎగుమతి ప్రోత్సాహం, ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నమాట. మరి భారతదేశ సంస్కృతిని పరిరక్షించడంలో చేనేత కార్మికుల సంఘం చేసిన కృషిని గుర్తించడానికి వస్త్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆగస్టు 7న అసలు ఇవాళ ఏం చేయబోతోంది అనే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. మరి ఈరోజు వీళ్ళందరినీ కూడా పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను వసంత మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ తర్వాత భారత ప్రభుత్వం ఈ రోజు చేయబోతున్న కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసారు. మరి ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ 1.1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక జాతీయ చేనేత దినోత్సవం అనమాట. మరి ఇందాకే చెప్పా, దీని హిస్టరీ గురించి మాట్లాడుకుందాం, డే స్పెషాలిటీ గురించి అంటే అలాగే ప్రాముఖ్యత ఎందుకు, ఈరోజు ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం, అలాగే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా మాట్లాడుకున్నాం, అలాగే మరి ఈరోజు ఏం చేయబోతోంది అని చెప్పి చెప్పాను కదా. మరి ఏంటి అంటే కనుక, సో చేనేత సంఘం చేసిన కృషిని గుర్తించడానికి వస్త్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆగస్టు 7 అనమాట ఈరోజే న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అంటే RBCCలో అనమాట 12వ జాతీయ చేనేత కార్యక్రమాన్ని జరుపుకుంటోందనమాట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కూడా హాజరుకానున్నారనమాట. భారతదేశ చేనేత సంప్రదాయాలని పరిరక్షించిన అత్యుత్తమ చేనేత కార్మికులకు 3 సంత కబీర్ అలా చేనేత అవార్డులు, అలాగే 19 జాతీయ చేనేత అవార్డులతో కూడి అంటే మొత్తం 22 అవార్డులని ఈరోజు ప్రదానం చేయబోతున్నారనమాట. దాంతోపాటు ఈ కార్యక్రమంలో ఎర్త్ రూట్ థ్రెడ్ సెంట్రల్ ఇండియా యొక్క ఆల్ రంగుల చేనేత వస్త్రాలు, ఇంకా హ్యాండ్లూమ్ అవార్డ్స్ బుక్ 2025 అనే 2 ప్రచురణలను కూడా ఆవిష్కరించబోతున్నారనమాట. సో అదనమాట మరి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే కనుక, సో జాతీయ చేనేత దినోత్సవం గురించి నేను తెలుసుకొని నాకు తెలిసినంత వరకు మీ అందరితో చెప్పానని అనుకుంటున్నా. సో చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత, దాని గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఇందాక చెప్పినట్టు. మనందరి మీద ఉంది, యువతకి ఏది కూడా అంటే హిస్టరీ అవ్వకూడదు అనమాట. సో వాళ్ళన్ని మనం ఎలా అయితే నేర్చుకున్నామో అన్ని చూసి, సో ఎలా తయారు చేస్తారు ఏంటి, మీ దగ్గరలో ఎవరైనా ఉంటే చక్కగా వెళ్ళండి, పిల్లలకి కూడా చూపించండి, వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది మనకి ఇప్పటి నుంచే కల్పిస్తూ ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మన ఇండియాలో ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి అవన్నీ రాయమని చెప్పండి చక్కగా. సో ఎక్కడ ఏంటి, ఏ పట్టు ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం మంచిదే కదా. సో అదనమాట, మరి ఒక టాస్క్ కూడా ఇచ్చేసాను. సో మిమ్మల్ని కూడా చెప్పాను, మీకు కూడా చెప్పాను హోంవర్క్ ఇచ్చేసామని, అండ్ మీరు కూడా తెలుసుకోండి. సో దగ్గరలో ఏమైనా ఉంటే మీరు కూడా వెళ్ళండి. సో అది సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇద్దరు మిత్రులు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. వందే మాతరం గేయానికి మరిన్ని రక్షణలు కల్పించే నేషనల్ ఆనర్ యాక్ట్ 2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరుగా గుర్తించేలా 1971 నాటి చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసింది. జాతీయ గీతం స్థాయిలో వందే మాతరం గేయానికి రక్షణ కల్పించేలా ఈ మార్పులు చేసింది. ఇటీవలే పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేయడం జరిగిందని చేనేత జౌళి శాఖ అనంతపురం జిల్లా అధికారి బసవరాజ్ తెలిపారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సమస్యలపై మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనంత త్వరగా ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం నీరు విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేత కార్మికులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఎస్ అధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి అని అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి పలు కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. అహోబిలంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రారంభించారు. చెంచు కుటుంబాలకు 80% సబ్సిడీపై గొర్రెలు బర్రెలు కూరగాయల విత్తనాలు కుట్టు మిషన్లు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా గిరిజనులు ఉపాధి పొంది వారి స్థితి మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వకీల్ సాబ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరితో మాట్లాడుకోబోతున్న దీరా అంటే ఎవరి గురించి చెప్పబోతున్నాను మీ అందరితో అంటే కనుక ఫర్హానా ఇమామ్ అనమాట. అసలు ఎవరు ఈ ఫర్హానా ఇమామ్, ఈవిడ గురించి నిజంగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి, ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎక్కడుంటారో, సో ఇవన్నీ అసలు ఇంతకీ ఆలోచిస్తూ ఉండండి. ఈవిడ కథ ఏంటి, అసలు ఏంటి, మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఫర్హానా ఇమామ్ అనమాట. సో చెప్తాను ఈ విషయాలన్నీ కూడా మీతో. ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ వింటూ ఆలోచిస్తూ ఉండండి. స్టేట్ యూన్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్ మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి ఇవాళ అంటే ఇందాకే చెప్ప, ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్న దీర ఎవరు అంటే ఫర్హానా ఇమామ్. ఆలోచిస్తూ ఉండండి అసలు ఇంతకీ కథ ఏంటి అవన్నీ ఆలోచిస్తూ ఉండండి అని చెప్పాను కదా. మరి ఫర్హానా అయితే బీహార్లోని గయాలో ఉంటారనమాట. ఏంటి అసలు మనందరికీ ఇన్స్పిరేషన్ అంటే కనుక, అందరిలాగే 16 ఏళ్లకే అంటే వాళ్ళ పేరెంట్స్ వివాహం కూడా చేసేసారనమాట. మరి భర్తకైతే సౌదీలో ఉద్యోగం కాబట్టి చదువు పక్కన పెట్టేసి ఫర్హానా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ అన్న తర్వాత పిల్లలు కామన్ కదా, 3 పిల్లలు. వాళ్ళ లా అంటే వాళ్ళ ఆలన పాలన చూడటం ఇదే సరిపోయిందనమాట. ఇక ఖాళీ సమయంలో అందరికీ హాబీస్ ఉంటాయి కదా, అలాగే ఫర్హానా కూడా హాబీస్ ఉన్నాయన్నమాట. తనకెంతో ఇష్టమైన పెయింటింగ్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళనమాట. సో ఒకరోజు ఏమైందంటే, ఇక వాళ్ళ మామగారికి అనారోగ్యం అని చెప్పి కాల్ రావడంతో, సౌదీలో ఉంటున్నారు కదా అంటే పెయింటింగ్ అక్కడే నేర్చుకుంటున్నారు, మామూలుగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో బిజీ అయిపోయారు. సో సడన్గా ఇట్లా వీళ్ళ మామగారు వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ ఎక్కడ ఉంటారు, ఇందాక నేను చెప్పాను కదా గయాలో ఉంటారనమాట. సో వాళ్ళకి హెల్త్ బాగోలేదు అనడంతో ఇక కుటుంబంతో పాటు పిల్లల్ని తీసుకొని బీహార్లోనే చదివించడం అనేది మొదలుపెట్టేశారనమాట. ఇక ఆల్మోస్ట్ అంటే ఈ లోపల ఇక చదువుకోలేదు, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఇంటి బాధ్యతలు ఇక ఇవన్నీ మనం మాట్లాడుకోక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అంటే 13 సంవత్సరాలు చదువుకి గ్యాప్ వచ్చేసిందనమాట. అప్పుడు అనుకున్నారు పిల్లలు చదువుతూ ఉంటప్పుడు వాళ్ళని చూసి, మళ్ళీ అసలు నేను ఎందుకు చదువుకూడదు అనే ఒక క్వశ్చన్ వేసుకున్నారు అనమాట. ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించుకుంటామో, మన సంకల్పం బాగుంటుందో, ఆటోమేటిక్గా అసలు ప్రపంచం అంతా ఒక ఎత్తు, మనం అందరం మనం ఒక్కడమే ఒక ఎత్తు ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది, మన సంకల్పం బాగుంటే అందరూ అంటే మనకి హెల్ప్ అలా అందుతుందనమాట. సో ఫైనల్గా ఎందుకు చదవకూడదు అని చెప్పి తన చిన్ననాటి కళని గుర్తు చేసుకుంటూ ఫైన్ ఆర్ట్స్లో చేరి, మళ్ళీ ఇంకా అసలు ఎప్పుడైతే పుస్తకాలు పక్కన పెట్టేశారో ఆ పక్కన పెట్టేయకుండా, సో విజయవంతంగా కూడా మళ్ళీ ఇట్లా పుస్తకాలు పట్టి ఫైన్ ఆర్ట్స్లో చేరి పక్కన పెట్టేసిన పుస్తకాలు మళ్ళీ తెరిచి తన

కళని గుర్తు చేసుకుంటూ విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారనమాట. ఇక అక్కడే ఉండేలాగా మళ్ళీ సౌదీ వెళ్లకుండా వాళ్ళ భర్తని రిక్వెస్ట్ చేసుకొని ఒప్పించి అక్కడితో ఆగిపోలేదు, పీజీ కూడా పూర్తి చేశారు. మరి అక్కడితో ఆగిపోయారా? అక్కడితో కూడా ఆగిపోలేదు. అంటే ఒక గవర్నమెంట్ టీచర్, ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఫైనల్గా సాధించారనమాట. సో చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు, పెళ్ళైపోయింది, పిల్లలు కూడా పుట్టేశారు, ఇప్పుడేం చదువుకుంటాంలే, ఇంకిప్పుడేం రాస్తానులే, అసలు వయసు అనేది సంబంధమే లేదు మన కలలు నెరవేర్చుకోవడానికి అనేది మనం బ్రెయిన్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే అనమాట. సో దాంతోపాటు ఇందాక చెప్పాను కదా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి, సో పెయింటింగ్లో ఏం వేసినా కూడా ఫర్హాన ఒక మంచి, అంటే ఎలా అంటే తన చిత్రాల ద్వారా ఏదో ఒక మంచి సందేశం అయితే అందరికీ కూడా తెలియజేస్తారనమాట. మరి ఈ క్రమంలోనే గోల్డెన్ ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్, అలాగే ఇంకా పేట్రైట్ అవార్డ్, బంగారు పథకాలు, ఇలాంటి పతాకాలు ఇలాంటివి ఎన్నో కూడా గెలుచుకున్నారనమాట ఫర్హాన. సో మరి ఏంటి తన విద్యార్థులకు కూడా అంటే ఎంతగానో, సో ఇప్పుడు ఆల్రెడీ టీచర్గా చేస్తున్నారు, ఇన్ని విజయాలు సాధించారు కాబట్టి మరి విద్యార్థులందరికీ కూడా ఏం చెప్తారు అంటే అమ్మాయిలు చదువు మధ్యలోనే ఆపకుండా చూసుకుంటున్నారనమాట. అలాగే మనందరికీ తనిచ్చే సందేశం ఏంటి అంటే గనక నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేనే లేదు, కాబట్టి కళలు నెరవేర్చుకునే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే అందుకోమనే సలహా ఇస్తా, అప్పుడే ఏ అడ్డుగోడలైనా సరే మనం బద్దలు కొట్టగలం అంటున్నారనమాట ఫర్హాన ఇమామ్. మరి ఫర్హాన ఇమామ్ కి మనందరం కూడా సలాం కొట్టాల్సిందే కదా. మరి ఇంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకొని తన కళని నిజం చేసుకొని విద్యార్థులకి కూడా చదువు ఆగిపోకుండా ఇలాంటి అడ్డంకులు వచ్చినా ఎదురించి ముందుకెళ్ళి ఎలా మనల్ని మనం నిలదొక్కుకోవాలి అనే విషయాన్ని ఇంతమందికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఫర్హాన ఇమామ్ గురించి మీ అందరితో నాకు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అదే సంగతి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆకాశమే నీ హద్దురా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత 1 గంట 20 నిమిషాలకి ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్నా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధుర్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే పింఛన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబానికి లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
0: చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేతను పరిరక్షించడం అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న సేవలో పథకం ద్వారా ఏటా చేనేత కుటుంబాలు ఒక్కింటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాట్నం తిప్పి నూలు వడికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1905వ సంవత్సరంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన సమయంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేతన్న సేవలో పథకం కింద విజయనగరం జిల్లాలో 709 మంది కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బసవరాజు మాట్లాడుతూ, చేనేత కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ను కల్పించుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యాధునిక వసతులతో చేపట్టనున్న గృహ సముదాయ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. 1,083 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును 28 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని నైట్రో పికిల్బాల్ అండ్ కేఫేలో నిర్వహించిన అమరావతి పికిల్బాల్ లీగ్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ లీగ్ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడాభివృద్దికి ఈ పోటీలు కీలకంగా నిలుస్తాయన్నారు. యువతలో క్రీడాస్పూర్తిని పెంపొందించడంతో పాటు పికిల్బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటులు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని పొన్నమండ

0: సభ్యులు గద్దె రామోహన్రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటులు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
1: క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి, ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈ రోజు మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాన్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో సుమారు 74,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధూర్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విశాఖ రైల్వే స్టేషన్లో మరో 6 కొత్త ప్లాట్ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడతో పాటు పలు మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ కవచ్ భద్రతా వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా సంబంధిత రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సంగీత్ మాథుర్ వెల్లడించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల అమలు తీరు, సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు కిషోర్ మక్వానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. యువ వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం మత్తులో ఉన్న 2 వ్యక్తులు కారుతో ఢీకొట్టి పరారయ్యారని, అనంతరం వారిని అరెస్టు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథుర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: డిస్టర్బ్డ్గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: भारती FM 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో. మరి ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం దీరాలో అని చెప్పా. మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏంటి టాపిక్ అంటే కనుక ఏ రోజు దీరాలో మనం మాట్లాడుకోబోతోంది అని చెప్పి, యాక్చువల్గా మనుషులు మనస్తత్వాలు అనమాట. నేను చెప్పలేదు ఈ మాట, ప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞుడు ఇంకా విశ్లేషకుడు కార్ల్ గుస్తావ్ అనమాట. ఏంటి కార్ల్ గుస్తావ్ యాంగ్ ఆయన పేరు, మళ్ళీ అడగండి. సో ఇదే ఆయన పేరు, ఇందాక చెప్పాను కదా. మానవ మనస్తత్వంలో మనుషుల్లో 10 రకాల స్వభావాలు ఉన్నట్టు ఆయన కనుక్కున్నాడు అనమాట. ప్రతి మనిషిలోనూ ఈ స్వభావాల్లో ఏదో ఒకటి బలంగా ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అది వారి వ్యక్తిత్వాన్ని అంటే ప్రభావితం చేస్తుంది అనమాట. మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తుల మనస్తత్వాలు ఏంటి అనేది ఇవాళ దీరాలో మనందరం తెలుసుకుందాం. అలాగే మనం ఏ కేటగిరీకి చెందుతాం కూడా అందరి గురించి తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది కదా. సో మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, మనకి ఎలాంటి మనస్తత్వం ఉంది, ఇవన్నీ కూడా తెలియాలి అంటే అసలు ఆ 10 రకాల మనస్తత్వాలు ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా టాపిక్ అయితే. మరి నాకు కూడా అలాగే ఉంది మీ అందరితో షేర్ చేసుకోవాలని. మరి టాపిక్ అర్థమైపోయింది కదా, వ్యక్తుల్లో 10 రకాల మనస్తత్వాలు ఉంటాయన్నమాట. వీటిలో ఏదో ఒక స్వభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరు అంటే మానసిక శాస్త్రజ్ఞుడు విశ్లేషకుడు కార్ల్ గుస్తావ్ యాంగ్ అనమాట. సో ఆయన ప్రకారం అసలు స్వభావాలు ఏంటి, మనస్తత్వాలు ఏంటి, సో దాన్ని బట్టి మనం ఏంటి అనేది మనకి లాస్ట్లో తెలిసిపోతుంది. సో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. నీకేం కావాలో చెప్పు అనే సాంగ్ అనమాట, ఎంతవాడు గాని మూవీ నుంచి. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, మరి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, ప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞుడు ఇంకా విశ్లేషకుడు కార్ల్ గుస్తావ్ యాంగ్ మానవ మనస్తత్వంలో మనుషుల్లో 10 రకాల స్వభావాలు ఉన్నట్టు కనుక్కున్నారు కదా. మరి ప్రతి మనిషిలో ఈ స్వభావాల్లో ఏదో ఒకటి బలంగా కనిపిస్తుంది అనమాట. మరి అది వారి వ్యక్తిత్వాలను కూడా ప్రభావితం చేస్తుంది అనమాట. మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తిత్వాలు ఏంటి అనేది ధీరాలో మాట్లాడుకుందాం చెప్పాం కదా. అమాయకులు అనమాట. సో అమాయకులు అని ఎవరిని అంటారు అంటే, వీళ్ళకి అందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారనమాట. ఇలపై స్వర్గాన్ని సృష్టించాలనుకొని ప్రగాఢ కళలు అయితే కంటూ ఉంటారనమాట. నిలువెత్తు సంతోష స్వరూపులు, ఆశావాదం వీరికి అదనపు బలం అనమాట. అలాగే అందరి వారు కూడా ఎలా ఉంటారు అంటే, స్త్రీలు పురుషులు ఇలా అంతా సమానమే అనేది వీరి నమ్మకం అనమాట. ఇతరులతో కలివిడిగా ఉంటారనమాట. అందరి వాళ్ళగా ఉండాలి అని బ్రతకాలనుకుంటారనమాట. అంటే నేను కూడా మీలో ఒకడిని, మీలాంటి వాడిని, మీలోనే ఉండాలనుకుంటున్నా. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా దూరమైనా కూడా తట్టుకోలేరు. సో బలమైన బంధాలని కలిగి ఉంటారనమాట. ఇంకా హీరోలు, మరి ఎవరికి వాళ్ళు హీరోలు అనుకోవాలి కదా. ఇంతకీ ఈ హీరోలు ఏమనుకుంటారు అంటే, మనసుంటే మార్గం ఉంటుంది అనే మనస్తత్వం అనమాట. సూపర్ కదా. సాహసోపేతమైన చర్యల ద్వారా, అంటే హీరోస్ అన్ని కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా, తమను తాము నిరూపించుకోవాలనేది వీళ్ళ ఆకాంక్ష అనమాట. ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తారనమాట. అలాగే సంరక్షకులు, వీళ్ళెవరు అంటే కనుక, చక్కగా ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఉంటారు, సో వాళ్ళకి ఎవరు గిట్టరనమాట. బట్ వీళ్ళు అలా కాదు, అందరినీ ప్రేమిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఇరుగు పొరుగు వారిని. అలాగే కేర్ గివర్ అనమాట. అంటే వాళ్ళ కేర్, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, కేర్ అంతే కదా. మన దగ్గర ఏది ఉంటే మనం అదే ఇవ్వగలం. సో వీళ్ళ దగ్గర కేర్ ఉంది కాబట్టి ఆ కేర్ని వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఇతరులకి సహాయం, అంటే ఎంత సహాయం చేయడానికైనా కూడా అస్సలు వెనకడరనమాట. నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, అక్కడక్కడ ఉంటారనమాట. సో వాళ్ళని ఏమంటారు అంటే సంరక్షకులు అంటారనమాట. అలాగే అన్వేషకులు, అసలు ఇలా ఉండాలనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకు అంటే నాకు సంఖ్యలు వద్దు అనేది వీరి నినాదం అనమాట. మరి వీళ్ళు ఏం చేస్తారు, పేర్లోనే ఉంది కదా, అన్వేషకులు, అన్వేషిస్తూ ఉంటారనమాట. ఏంటి, కొత్త ప్రాంతాలు చూడటం, కొత్త వింతల గురించి తెలుసుకోవడం, కొత్త కొత్త విషయాల మీద రీసెర్చ్ చేయడం, ఏదైనా సరే నాలెడ్జ్. సో వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళ చర్యలు కొన్నిసార్లు తమకంటూ ఒక లక్ష్యం కొన్నిసార్లు ఉండదు. బట్ వాళ్ళ పని ఏంటి అంటే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడమే ఇంకా వాళ్ళ పని. వాళ్ళే అన్వేషకులు అనమాట. అండ్ ఇంకా ఉన్నాయి 10 మనస్తత్వాల్లో మనం మాట్లాడుకుంది కొన్ని మనస్తత్వాలే కదా. సో ఇంకా మాట్లాడుకుందాం మిగిలిన మనస్తత్వాలన్నిటి గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివేకం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా వ్యక్తుల మనస్తత్వాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాకే కొన్ని చెప్పా, మరి ఇంకా ఎవరు ఉంటారు? మొత్తం 10 రకాల మనస్తత్వాలు కనిపెట్టారు కదా ఆయన, వాటిల్లో కొన్ని చెప్పేశా. ఇంకా ఎవరు అంటే కనుక తిరుగుబాటుదారులు అనమాట. అంటే ప్రతీకారకాంక్షలోనే విప్లవ భావాలతోనే రగిలిపోతూ ఉంటారు అనమాట. స్వేచ్ఛ ప్రయత్నమే వీరి బలము, ఇంకా అదే వీరి బలహీనత కూడా అవుతుందన్నమాట. సో ఇలాంటి ప్రతీకారాలకి బదులుగా మమకారం ఉంటే ఎంతో బాగుంటుందో కదా. తర్వాత ప్రేమికులు అనమాట. ఇంకా వీళ్ళ పని ఏంటి? ప్రేమిస్తూ ఉండడం,

ప్రేమని పంచుతూ ఉండడం అన్నమాట. పుట్టిన ప్రాంతంలో అంటే కొంతమందికి వాళ్ళ ఊరంటే చాలా చాలా ఇష్టం కదా. సో పుట్టిన ప్రాంతంలో ప్రేమిస్తారు, చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమిస్తారు, మట్టిని, జంతువుల్లో, సాహిత్యంలో ఇట్లా అన్నిటితో ఏం చేస్తారు అంటే పీకల్లోతూ ప్రేమలో పడిపోతారు అన్నమాట. ఇక వాళ్ళకి చెట్టు పుట్ట ఇవేం ఉండవు. సో వాళ్ళ ఊరు ప్రేమించడం, వాళ్ళకి నచ్చిన జంతువులు ప్రేమించేసేయడం, వాళ్ళకి నచ్చినవి పక్షులు ప్రేమించేసేయడం. సో ఏంటి అంటే వీళ్ళకి కృతజ్ఞత ఇంకా ప్రశంసలు వీరి బలాలన్నమాట. సో వీళ్ళు ప్రేమికులు. అలాగే సృజనాశీలరు, వీళ్ళని ఒక రకంగా చెప్పాలి అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటాం కదా, అలాగే ఇక్కడ ఎవరు అంటే కనుక పర్ఫెక్షనిస్ట్ అనమాట. సో అంటే అన్నిట్లో కూడా పర్ఫెక్షనిస్ట్ అంటే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటాం కదా, సో తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అదనమాట. సో ఖచ్చితంగా ఉండేవాళ్ళు, ప్రతి ఊహని నిజం చేసుకోవాలి అనుకుంటారనమాట. వీళ్ళకి కొంచెం కళాభిరుచి నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే ఋషులు, ఋషులు కూడా ఉంటారు మరి అందరూ ఉన్నప్పుడు. వాళ్ళు కూడా ఏంటి అంటే వీళ్ళు సత్యమే మనకి విముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి నమ్ముతారు. అధ్యయనమే తప్ప, అంటే అన్ని రకాల అధ్యయనాలు చేస్తూ ఉంటారు తప్ప ఆచరణకి దిగకపోవటమే వీరి బలహీనత అనమాట. మరి ఏదైనా జ్ఞానమైనా ఏదైనా మనం తెలుసుకొని ఆచరించినప్పుడే కదా మన మాటకి విలువ అనేది ఉండేది. మన మాటలు ఒకలాగా చేతలు ఇంకొకలాగా ఉన్నప్పుడు ఇంకా అసలు విలువ అనే పదానికే అర్థం లేదు కాబట్టి. అండ్ ఇప్పుడున్న ప్రపంచంలో మనం అలాంటివి ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. మనమే జాగ్రత్తగా ఉండాలి, మాటలు చేతలు ఒకేలాగా ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఒకవేళ అలా లేవు అంటే చక్కగా దూరంగా ఉంటే మనము ప్రశాంతంగా ఉంటాం, అలాగే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు అనమాట. ఎందుకంటే అందరూ మనలాగా ఉండాలని లేదు, అందరిలాగా మనం కూడా ఉండాలని లేదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది. సో చక్కగా వేరే వాళ్ళ గురించి పట్టించుకోకుండా మాటలు చేతులు దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే మన జీవితంలో స్థానం ఇస్తే మనకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే పాలకులు, సో వీళ్ళేంటి అంటే సుసంపన్నమైన విజయవంతమైన కుటుంబాన్ని సమాజాన్ని నిర్మించడమే వీరి లక్ష్యం అన్నమాట. అధికారం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారనమాట, పీఠాన్ని కోల్పోతామని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎవరితోనూ సత్సంబంధాలు మంచి సంబంధాలు లేకపోవడం అనేది వీరి బలహీనత అవుతుందనమాట. మనం ఏ కేటగిరీకి వస్తాం, అమాయకులం అంటే నేను నా గురించి చెప్పా. సో ఇంకా చాలా రకాల మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి మీరేంటి అనేది, మీరు ప్రేమికుల, సృజనాశీలురా, ఋషుల, పాలకుల, సో ఇంకా చాలా చెప్పాను కాబట్టి మీరేంటి అనేది మీకే తెలియాలి. ఎందుకంటే ఎవరు మన గురించి ఎన్ని చెప్పినా, ఎన్ని అనుకున్నా, ముందనుకున్నా, వెనకనుకున్నా మన గురించి నిజంగా మనకి చాలా క్లారిటీగా తెలుసు అనమాట. కాబట్టి సో ఈ రకాల ఇప్పుడు 10 రకాల మనస్తత్వాలు ఆ శాస్త్రవేత్త గుర్తించి మనందరికీ తెలియజేశారు కదా. సో వాటిలో ఏంటో మీరే తెలుసుకోండి. అండ్ తీరా ఇది చదివినప్పుడు నాకు ఆబ్వియస్లీ ఏది చదివినా మీ అందరూ గుర్తొస్తూ ఉంటారు కాబట్టి ఏది చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నాకు చెప్పాలనిపించింది, చెప్పేసా. అండ్ తీరా కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఒక లవ్లీ సాంగ్తో తీరా ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేద్దాం. మరి సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక ఏంటి మూవీ అంటే బందోబస్త్ అనమాట. మరి చూద్దాం ఈ సాంగ్ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. సో బందోబస్త్ అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పుడు, మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టేట్ యూన్ 201.3 విత్ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా.

త్రీ వివిధ భారతీయ ఫామ్ నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక చాలా మంది హాయ్ చెప్తూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఎక్కడా అంటే కనుక ఇంకా ఆన్సర్ ఎవరు పంపించారు, ఎం నరేష్, మెర్సీ, విజయ వీళ్ళందరూ అనమాట మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ అయితే పంపించారు. ఆన్సర్ కూడా ఆలోచించి మెసేజ్ చేయాల్సింది కదా. అలాగే రాజోల్ నుంచి జయన్న గారు, హాయ్ మేడం నమస్తే, ముందుగా మా చేనేత కార్మికులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తెలియజేయడం ఏంటి, 12కి మీకు తెలుసా, ఒక ప్రోగ్రామే చేసి చెప్పాను, చాలామంది విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. సో క్వశ్చన్ ఏంటో ఇంకొకసారి మీ అందరి కోసం, చాలా ఈజీ అని చెప్ప, ఈసారి వింటే నాకు తెలిసి అందరూ మెసేజ్లు అయితే పంపించేస్తారు. మరి ఇందుకే క్వశ్చన్ ఏంటి అంటే కనుక, భయంలో ఉంటాను, గాయంలో ఉండను, ముద్రలో ఉంటాను, మునిలో ఉండను, ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ అమ్మాయి బాగుంది అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: సత్య, నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా, నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే సత్య.
1: ఏ శివా, కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్,
0: ప్రామిస్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్ చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఎవరు? నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య, ఇంకా లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండలు అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాని నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ అందరికీ కూడా చేనేత కార్మికుల జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసేయండి అని చెప్తున్నారు అనమాట. సో మీరందరూ కూడా ప్రోగ్రామ్ విన్నారని అనుకుంటున్నా. సో అందరికీ ఆల్రెడీ ఒక ప్రోగ్రామే డెడికేట్ చేశాను. సో చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ ఒకరికి ఇద్దరికి కాదు, అందరికీ. సో మార్నింగ్ న్యూస్ నుంచి కూడా సో ఇవే చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా, సో ఎవరు చెప్పినా మన వివిధ భారతి లిజనర్స్ అందరికీ కూడా చేనేత కార్మికుల జాతీయ చేనేత కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. సో అది సంగతి. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ అనమాట ఎక్కడి నుంచి, భోగారం మండలం రామన్నపేట అంటూ మీరు ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ అయితే పంపించలేదు, ఆలోచించండి ఆ తర్వాత మెసేజ్ చేయండి. కామతి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు, క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హేమ లక్ష్మి వీళ్ళందరూ అనమాట రాజోలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దేవునూరు మజారా చున్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు బడల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా అంటూ డి అరుణ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే, స్పెల్లింగ్ తప్పనుకుంటా బట్ ఆన్సర్ అయితే కరెక్టే. తూర్పు గోదావరి జిల్లా శెట్టి సూరిబాబు వీళ్ళందరూ అనమాట. ఈసారి కొంచెం అక్షరాలని సరి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తీక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు.

కరెక్ట్ ఆన్సర్. అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూర్ నుంచి డి గోవర్ధన్ రావు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలా మంది మనకి మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారనమాట. ఒక్క పేరుతో చక్కగా మీరు మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ మళ్ళీ పేర్లు మార్చి మెసేజ్లు పంపిస్తూ ఉంటే మాకు తెలియకుండా ఉంటుందంటారా చెప్పండి. ఇంతమంది మెసేజ్లు వస్తూ ఉన్నప్పుడు అన్నీ చదవాలని అనుకుంటాం, వాళ్ళు కూడా మళ్ళీ మా మెసేజ్ రాలేదు ఏంటి ఏమైంది అనుకుంటారు. కాబట్టి చక్కగా నేను చెప్పేది ఒకటే, హాయిగా ఒక్కసారి మీ పేరుతో మెసేజ్ చేయండి, మేము చదివేస్తాం కదా, తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అప్పుడు వినడానికి కూడా చాలా బాగుంటుంది. పేర్లు అలా మారుస్తూ ఉంటే ఏమన్నా బాగుంటుందా కదా. సో మంచి మంచి సాంగ్స్ వినొచ్చు, ఇంకా కొత్త కొత్త క్వశ్చన్స్ తెలుసుకోవచ్చు, ఆన్సర్స్ కూడా తెలుసుకోవచ్చు, ఇలా ఉండొచ్చు అనమాట మీరు అలా పాటించడం వల్ల, అలా చేయడం వల్ల. ఎనీవే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక క్వశ్చన్కి మీరు అందరూ పంపిందే. సో క్వశ్చన్ ఒకసారి మీ అందరి కోసం నేను మళ్ళీ అడిగేస్తున్నాను. భయంలో ఉంటాను, గాయంలో ఉండను, ముద్రలో ఉంటాను, మునిలో ఉండను, నేను ఎవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దాని ఆన్సర్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపింది భద్ర. ఎస్, భద్ర ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి భద్ర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఎప్పుడు వచ్చినట్టే న్యూస్ హెడ్లైన్స్ వచ్చేస్తాయి కదా, సో అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. దేశం గర్వించే చేనేత కళ మన రాష్ట్ర సొంతమని ముఖ్యమంత్రి అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో సుమారు 74,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే

క్రమంలో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథూర్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విశాఖ రైల్వే స్టేషన్లో మరో 6 కొత్త ప్లాట్ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని నెట్రో పికిల్ బాల్ అండ్ కేఫేలో నిర్వహించిన అమరావతి పికిల్ బాల్ లీగ్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ లీగ్ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యాధునిక వసతులతో చేపట్టనున్న గృహ సముదాయ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 1,83 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టును 28 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల అమలు తీరు, సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఆనంద్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక నాగార్జున నటించిన చిత్రాన్ని వెంకటేష్ మూవీని వీళ్ళిద్దరు మూవీస్ని కలిపితే వచ్చే రవితేజ నటించిన చిత్రం ఏంటి? సో క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. నాగార్జున నటించిన చిత్రాన్ని వెంకటేష్ మూవీని వీళ్ళిద్దరివి కలిపితే వచ్చే రవితేజ మూవీ ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ చాలామంది మెసేజ్లు అయితే పంపించారనమాట. సో సమాధానం ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ప్రోగ్రామ్ చాలా బాగుంది అన్నారు తీరా. అలాగే క్వశ్చన్ ఇప్పుడు విన్నారని అనుకుంటున్నా, సో ఆలోచించి ఆన్సర్ మెసేజ్ పంపించేసేయండి. అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్స్ పంపించేశారనమాట. అండ్ ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇందాక అడిగిన క్వశ్చన్కి దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అలాగే మాధవి, ఆంజనేయులు, శ్రావణి వీళ్ళందరూ అనమాట భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇందాక అడిగిన క్వశ్చన్ నుంచి దాటి ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. గ్రూప్స్లో కూడా ఇంత కష్టమైన ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉండవు అంటున్నారు. ఎవరు ఈ మెసేజ్ చేసింది ఎవరు? కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక వీళ్ళందరూ అనమాట. సో నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అడుగుతున్నా మీ అందరి కోసం. చక్కగా మీరు ప్రశాంతంగా ఈ సాంగ్స్ వింటూ ఆలోచిస్తే చాలా సింపుల్ కదా అనుకుంటారనమాట. సో మెసేజ్లో ఆన్సర్స్ ఎనీవే, మరి క్వశ్చన్ అయితే అడిగేశాను. మీరు ఆ క్వశ్చన్ ఆ భద్ర నుంచి మనం ఆల్మోస్ట్ ఎప్పుడో భద్రాకి బాయ్ బాయ్ చెప్పేశాం, దాని తర్వాత ఆనంద్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం, దాని తర్వాత ఇప్పుడు క్వశ్చన్ కూడా అడిగా, అండ్ మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ 2 టైమ్స్ అడిగేసా, ముచ్చటగా మీ అందరి కోసం 3వ సారి కూడా అడిగేసిన నాగార్జున సినిమాని వెంకటేష్ నటించిన చిత్రాన్ని రెండింటినీ కలిపితే వచ్చే రవితేజ నటించిన మూవీ ఏది అనేది క్వశ్చన్ అనమాట. మళ్ళీ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ రివీల్ చేసేటప్పుడు మాత్రమే చదువుతాను, ఎందుకంటే ఒకటి కాదు రెండు సార్లు కాదు 3 సార్లు ఈ క్వశ్చన్ నా చేత అడిగించారు కాబట్టి. ఎనీవే, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎలా ఉంటుందో ఏంటో మీతో పాటు నేను తెలుసుకుంటా. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే లిజనర్స్ లో మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ వీళ్ళందరూ అనమాట. సాంగ్స్ బాగున్నాయంటున్నారు, ఆన్సర్ ఆలోచించి మెసేజ్ చేస్తే ఇంకా బాగుండేది. అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు వీళ్ళందరూ భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు జిల్లా పోల్కల్ పాత బస్టాండ్ నుంచి కటింగ్ బాబు అని మెసేజ్ చేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అనంతపూర్ నుంచి మస్తాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి నాగమణి అంటూ మెసేజ్ చేశారనమాట. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఐఎమ్ బీనా అర్థం కాలేదు స్పెల్లింగ్ అయితే కనుక అక్తర్ వాలి అని మాత్రం అర్థమైంది. అక్తర్ వాలి భాష అని పంపించారు. సో ఇమాంబీ అనుకుంటా, ఇమాంబీ అక్తర్ వాలి అనమాట. ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి రామకృష్ణ గారు సునీత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎస్ దుర్గారావు గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. ఎక్కడి నుంచి అనేది పంపించలేదు. అండ్ ఇంకా మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ ఎక్కడి నుంచి? తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు రాంగ్ ఆన్సరే పంపించేశారు. అంటే మధ్యలో ఇంకా వేరే అక్షరాలు ఏమీ యాడ్ చేయకూడదన్నమాట. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏం నరేష్ మెర్సీ మీరు ట్రై చేశారు బట్ రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు, తెలియనివి తెలుసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వీరు ఎక్కడి నుంచి? మాచర్ల నుంచి మెసేజ్ చేయడం జరిగింది, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఆన్సర్ ఏంటి ఆ పదాలు అవేం అర్థం కావట్లేదు. సుమని పెడన నుంచి అని మాత్రమే అర్థమైంది. సో అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆచార్య గారు పంపించారు అనమాట. దిండ్లే ఆచార్య గారు మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సో మళ్ళీ మీరు ట్రై చేశారు నరేష్ ఇంకా మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు చెప్పాను కదా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చెప్పేస్తాను డైరెక్ట్గా రివీల్ చేసేస్తానని. సో ఇందాక అడిగింది ఏంటి అంటే కనుక మరి నాగార్జున యాక్ట్ చేసిన మూవీ అలాగే వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీ వీళ్ళిద్దరిది కలిపితే వచ్చే రవితేజ మూవీ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్టే పంపించారు, కొంతమంది మాత్రం ఆలోచించలేకపోయారనమాట. సో అలా ఆన్సర్ రివీల్ చేసే టైంకి ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి? గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారనమాట సంజ అనమాట. ఓకే ఆన్సర్ అయితే రాంగ్. ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు మీరు ఆల్రెడీ ఆన్సర్ అయితే పంపించేశారు కదా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక లాస్ట్లో వచ్చే మెసేజ్లు అలా ఆన్సర్ చెప్తున్నప్పుడు అలా వస్తూ ఉంటే సో మళ్ళీ కొంచెం ప్రిలాంగ్ అవుతూ ఉంటుంది. ఎనీవే డాన్స్ హీరో ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను డాన్స్ హీరో మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. మరి క్వశ్చన్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఈ సాంగ్ వినేసేయండి, క్వశ్చన్ అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను, దాని తర్వాత అడుగుతా. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తుంటారు నాకు తెలుసు. ఇందాక చాలా మంది లిజనర్స్ ఆన్సర్స్ అయితే పంపించారు, బట్ డాన్స్ సీను అని చెప్పి

ఎలాగో ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి మరి ఇప్పుడు క్వశ్చన్ వినండి, దాని తర్వాత ఆలోచించి ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేయండి. ఓకే ఇవన్నీ ఓకే, మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఏంటి అంటే కనుక అమ్మ పేరుతో ఒక మొక్క అన్నమాట. ఈ కార్యక్రమం ఇండియాలోనే కాకుండా ఇంకొక దేశంలో కూడా ప్రారంభమైందన్నమాట, అది ఏ దేశం? అంటే యాక్చువల్లీ క్వశ్చన్ చాలా లెంతీగా ఉంది అని చెప్పి మీరు ఆన్సర్ కూడా లెంతీగా ఉంటుందని అనుకోవద్దు. ఆన్సర్ చాలా సింపుల్, 4 అక్షరాలు మాత్రమే ఉంటాయి ఆన్సర్లో. సో ఇంతకంటే క్లూ ఎలా ఇస్తాను చెప్పండి. సో క్వశ్చన్ ఇంకొకసారి ఖచ్చితంగా మీ అందరి కోసం అడుగుతాను, క్వశ్చన్ మాత్రమే లెంతీగా ఉంటుంది, ఆన్సర్ మాత్రం చాలా షార్ట్గా ఉంటుందన్నమాట. సో పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకేనా అంటే తెలుగులో ఏంటి అంటే అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం ఇండియాలోనే కాకుండా ఇంకొక దేశంలో కూడా ప్రారంభమైంది. ఆ ఇంకొక దేశం ఏంటి అనేది క్వశ్చన్.

ఇంకొకసారి ఖచ్చితంగా మీ అందరి కోసం అడుగుతాను. క్వశ్చన్ మాత్రమే లెంతిగా ఉంటుంది, ఆన్సర్ మాత్రం చాలా షార్ట్గా ఉంటుందన్నమాట. సో పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకేనా అంటే తెలుగులో ఏంటి అంటే అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం ఇండియాలోనే కాకుండా ఇంకొక దేశంలో కూడా ప్రారంభమైంది. ఆ ఇంకొక దేశం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662-438-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. యాక్చువల్గా ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏంటమ్మా ఏంటంటమ్మా అని చెప్పి అలా అనుకుంటూ ఉండద్దు, ఆలోచిస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మరి ఇప్పుడైతే మీకోసం ఒక సాంగ్ కూడా వస్తుంది అనమాట. సో ఏం సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా అంటే మీ అందరి కోసం సూపర్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. నా ఆటోగ్రాఫ్ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేట్యూన్ 2 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: മലയാളമല്ലോ. ഇത് തീപി നീ ഭാഷണോ
1: മധുരം
0: മരി ചേത് ചേത് ചേത് ചേത്.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుము నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంది

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ లో చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే అనమాట. ఎవరు పంపించారు అంటే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. ఎం నరేష్ ఇంకా మెర్సి విజయ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా పంపించేశారనమాట. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఎవరు ఇంతకీ అంటే కనుక బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. ఇంకో క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్, అనంతపురం నుంచి రైలు రమేష్ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మురిపాలెం నుంచి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. క్వశ్చన్ నిజంగా అందరూ విన్నారా? ఒకటికి రెండు సార్లు అడిగాను కదా. ఇంకా పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. రాతుల నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. సరే మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మళ్ళీ పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం ఇండియాలోనే కాకుండా ఇంకొక దేశంలో కూడా ప్రారంభమైంది, అది ఏ దేశం అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆ ఇంకొక దేశం ఏంటో చెప్తే సరిపోతుంది. సో అక్కడికి ఎవరూ వెళ్ళడం అనేది అయితే ఏం జరగలేదు. సో ఆ దేశం ఏంటి అనేది ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఫ్రమ్ ద మూవీ వర్షం అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేట్ యూంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి ఎవరు ఎక్కడి నుంచి ఆన్సర్స్ పంపించారు అంటే గనక భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా గోర్లకాన్ దొడ్డి, పాతింటి, ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. ఏంటి ఎవరికి కూడా తెలీదా? అండ్ అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, వెన్నెల వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు వీరు కూడా రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా హాయ్ ప్రసన్న గారు మురళి అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అప్పలరాజు గారు పడిన జోగానందరావు కాలనీ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రదటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహాబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం నుంచి రామ్నగర్, బాపట్ల, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాళి నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే గనక ఎవరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి నాగమణి గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. సో ఇంకా మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట భూటాన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా

ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక చాలా రీసెర్చ్ చేశారు ఆధోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పంపించలేకపోయారు అనమాట. ఏం పర్లేదు, లాస్ట్లో నేను ఆన్సర్ చెప్పేస్తా. అండ్ ఇంకా నమస్తే మేడం గారు అంటూ ఎవరు ఆచారి టైలర్ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మూర్తి ఎక్కడి నుంచి అంటే కనుక సర్దార్ జాత్ నుంచి ఏదో పంపించారు, అదైతే రాంగ్ ఆన్సర్ గారు మూర్తి అని మాత్రమే అర్థమైందనమాట. ఇంకా కొలంబియా రిమానియా ఫ్రమ్ దస్తగిరి సంజా ఏవేవో పంపించేశారు, అవన్నీ నేను దేశాలు. యాక్చువల్గా ఎప్పుడు కూడా మనం మన బ్రెయిన్ కంటే ఎక్కువగా ఏది నమ్ముకుంటున్నాం మీకు కూడా తెలుసు. సో అన్నీ రైట్ అవ్వాలని లేదు కదా. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఆన్సర్ అయితే అది కాదు, ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఎవరు బిజిలీ వెంకటేష్ శ్యామ్లా వీళ్ళందరూ అనమాట. అలాగే అనంతపూర్ నుంచి నవోదయ కాలనీ నుంచి అక్తర్ వలీ బాషా అనమాట. ఇప్పుడు మీ పేరు చాలా క్లారిటీగా అర్థమైంది, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సురేంద్రనాథ్ ఎక్కడి నుంచి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తానని పంపించారు రాంగ్ ఆన్సర్. ఇంకా కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. ఎవరికి తోచింది వాళ్ళు అలా పంపించేస్తున్నారు, అన్ని దేశాలు పంపించేశారు తెలుసా, ఎక్కడెక్కడికో ఇటలీ, జర్మనీ, గయా, మాల్దీవ్స్, మొత్తం చాలా ప్లేసెస్కి వెళ్ళిపోయాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఇటలీ, ఇప్పుడే చెప్పానా, ఇటలీ దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరు నన్ను ఇటలీకి తీసుకెళ్ళింది, ఇటలీ దగ్గరికి వెళ్ళింది అంటే కనుక నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట.

అండ్ ఇంకా ఎవరు మెసేజ్లు పంపించారు అంటే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి అనమాట. మీరు కూడా రాంగ్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. ఎందుకు ఎక్కువగా ఆలోచించేస్తున్నారు? ఏం కాదు, చాలా సింపుల్ ఆన్సర్. నేను లాస్ట్లో మీ అందరికీ తప్పకుండా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. అలాగే పెడన జోగానందరావు గారి నుంచి అప్పల రాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హలో అంటున్నారు. ఎవరు క్వశ్చన్ హార్డ్ అనుకుంటా అందరూ రాంగ్ పంపిస్తున్నారు అంటూ మెసేజ్ చేశారు చిన్నమ్మాయి గారు మిర్యాల గూడ నుంచి అనమాట. క్వశ్చన్ సింపులే, కాకపోతే ఆలోచించాలన్నమాట. సో అది సంగతి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మరి తెలుసుకోవాలి కూడా కదా అన్ని విషయాలు. మనం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలు, నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. సో కూల్గా ఉండండి, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అమెరికా వెళ్ళిపోయారంటండి మీరు సడన్గా. తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి, కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ ప్రసన్న మేడం, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకంగా ఈయన జపాన్ వెళ్ళిపోయారనమాట. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, రాజేశ్వరి బాయ్ గారు రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, ఏం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. సరే ఏం పర్లేదు, అంతే కదా, అందరికీ అన్నీ తెలియాలని లేదు. సో ఇంతకీ మరి ఆన్సర్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా. అలాగే తినాలి నుంచి రాజు మెసేజ్ చేశారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఏం పర్లేదు, మరి ఇంకా నేనైతే ఆన్సర్ రివీల్ అయితే చేసేస్తున్నా. క్వశ్చన్ ఒకసారి అడుగుతున్నా, దాంతో పాటు ఆన్సర్ అయితే రివీల్ చేస్తా. సో వినండి ఇంతకీ క్వశ్చన్.

ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక, పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకేనా, అంటే అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం ఇండియాలోనే కాకుండా ఇంకొక దేశంలో కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. మరి ఆ దేశం ఏంటి అని అడిగాను అనమాట. సో అడగడం జరిగింది. మరి దానికి ఆన్సర్ ఏంటి అంటే, చాలామంది చాలా రకాలుగా మొత్తానికి ఆలోచించారు. సో ఆలోచించినందుకు అప్రిషియేషన్ చేయాల్సిందే ఖచ్చితంగా, థింక్ చేసినందుకు. బట్ ఇంతకీ అసలు ఆన్సర్ అనేది మరి ఒకటే కరెక్ట్ ఉంటుంది కదా, ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇజ్రాయెల్ అనమాట. సో ఇజ్రాయెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 300 మొక్కలకి పైగా నాటడం జరిగింది. సో ఇంకా మీరు దీని గురించి తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో అది సంగతి. మరి ఇవాళ సందడి సందడి కూడా మంచి మంచి పాటలతో, మంచి మంచి ప్రశ్నలతో, కొంచెం కొంచెం నాలెడ్జ్ కావాలి కదా. సో అలా అన్ని మొత్తానికి అన్ని రకాలుగా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరొక మంచి సాంగ్తో, ఏ సాంగ్తో సైనింగ్ ఆఫ్ చెప్పేద్దాం సందడి సందడి ప్రోగ్రామ్కి అంటే కనుక, మాస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తున్న. మరి సండే సండే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ పిటారో స్పెషల్ ప్రోగ్రామ్ విన్న తర్వాత మళ్ళీ మనం వివిధ ప్రోగ్రామ్లో కలుసుకుందాం. అంతవరకు స్టేట్ 2 1 8 1 3 వివిధ భారతీయ ఫర్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: भारती एफएम 101.3
1: మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఫ్రైడే కాబట్టి ఓకే హీరో అనమాట సిద్ధార్థ్ యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం చుక్కల చంద్రుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

ఆ మొక్క పేరు మెన్షన్ చేయండి, ఓకేనా? సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి, మీరు ఢిల్లీ నుంచి సమాధానం పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అక్షజ్ ఆశ్రవ్ సింబా ఒంగోలు నుండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

సుబ్రమణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసులు ఆల్గడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని వీరందరూ కూడా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుండి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మీ, రామకృష్ణయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హుసేన్ దాదా, అక్రమ్, సావిచ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, బక్షు, తయ్యూబ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు. నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందాక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం పంపిస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, కీటకాహార మొక్క అంటే ఏమిటి? మీకు తెలిస్తే ఆ మొక్క పేరు కూడా పంపించండి, ఓకేనా? కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

नेक्स्ट इस्माइल भाई, सैयद जाकिर भाई, मोहम्मद रफी भाई, किशोर वंशी, ప్రకాష్, కాదర్ బాషాబాయ్, సర్దార్ బాయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెల్లూరు దగదర్తి నుంచి రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, నెక్స్ట్ ఎవరు పంపించారంటే విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు ఫస్ట్ క్వశ్చన్కి పంపించలేదనుకుంటా, పంపించారా? ఓకే, నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, కీటకాహార మొక్క అంటే ఏమిటి అని అడిగాను కదా, దానికి ఆన్సర్, తన వద్దకు వచ్చే కీటకాలను, పురుగులను ఆకర్షించి అవి వాలగానే వాటిని బంధించి తినేస్తూ ఉంటుంది ఈ మొక్క. నెంపతిస్ అనేది చాలా ఫేమస్ మొక్క అలాంటి మొక్కల్లో. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇక మనకి ప్రశ్న అడిగే టైం లేదు కాబట్టి ఒక మంచి పాట విందాం.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట
1: మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పడితే దోషమంట.

మంగళవారం పనులకేమో అమంగళం, శని ఉన్న శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని ఇంత

0: ఓకే అండి, మరి పాట విన్నారు కదా. ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. స్టూడియోలో సమయం 5 గంటలు, ఇప్పుడు వినండి.

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరమూర్తి గీతాన్ని కోరుతున్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర. వీరందరి కోరికపై ఇంటింటి రామాయణ చిత్రం నుంచి ఈ పాట.

తర్వాత వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి మరియు భరత్ వీరందరి కోరికపై ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినండి. శ్రీశ్రీ సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కొండాపురం టీ కోడూరి గ్రామం నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, శ్రీనివాసాచారి, అరుణకుమారి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, నేత్రావతి, యమున, సుహాసిని, హిమబిందు, మేఘన, మౌతిక, సంయుక్త మరియు సౌందర్య వీరంతా కోరుతున్న పాట దాగుడుమూతల చిత్రం కోసం ఘంటసాల పిసిసిల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఘంటసాల పీ లీలా పాడిన పాటను కోరుతున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను విన్నారు.

0: ಯುವವಾಣಿ. యువవాణి ఈనాటి యువవాణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
1: శ్రీ వాణి డిగ్రీ కళాశాల అనంతపురం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమ రూపకల్పన నిర్వహణ డాక్టర్ కె కాశీశ్వర శర్మ, సహకారం శ్రీమతి ఉషారాణి ప్రిన్సిపాల్ వాణి డిగ్రీ కళాశాల. ఈ కార్యక్రమ నిర్వహణలో జయశ్రీ సాయిలక్ష్మి బీఎస్సీ సెకండరీ విద్యార్థినులు యాంకర్స్గా నిర్వహిస్తున్నారు.
2: మన తెలుగు భాష చాలా అందమైనది, ఇంపైనది, సొంపైనది, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యుల చేత కూడా కొనియాడబడినది తెలుగు భాష. అన్ని రకాల క్లిష్టమైన భావాలను కూడా సుస్పష్టంగా వ్యక్తం చేయగలిగే మధురమైన భాష మన తెలుగు భాష. తెలుగు భాషామతలికి సామెతలు, జాతీయాలు, నానుడులు, అలాగే నాటకాలు, కావ్యాలు, నవలలు మొదలైన అనేక విభిన్న రచనా ప్రక్రియలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆభరణం వంటిది. దేని విలువ దానిదే. ఇంత గొప్ప భాష మనదైనందుకు, మనం తెలుగువారమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది.
3: నిజమే జయశ్రీ, నువ్వు చెప్పింది. నేను కూడా అప్పుడప్పుడు ఇవన్నీ తలుచుకొని పొంగిపోతుంటాను. మన కళాశాల విద్యార్థినులు తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేసే కొన్ని అంశాలతో మన ముందుకు వస్తున్నారు. అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మనం వారి కళా ప్రావీణ్యాన్ని ప్రత్యక్షంగా ఆలకిద్దాం.
2: అలాగే నాకు కూడా వినాలని ఉత్సాహంగా ఉంది. మన ముందుకు మొదటగా ఎవరు వస్తున్నారు?
3: ఒక ప్రార్థనా గీతంతో మన ముందుకు ఉమ్మెహని వస్తోంది.

0: నాటకాలు దృశ్య నాటకం, శ్రవ్య నాటకం అని రెండు రకాలు. ఇప్పుడు మనం శ్రవ్య నాటికను విందాం.
1: ఇప్పుడు మనం వినబోయే నాటిక గురించి ప్రస్తావించడానికి మన ముందుకు సూత్రధారి వస్తుంది, అదేంటో విందామా మరి?
0: అలాగే.
2: ఇటీవల కాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ల వాడకం మన జీవనంలో ఒక భాగమైపోయింది. బజారు నుండి ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా ప్లాస్టిక్ కవరు తప్పనిసరి అనే పరిస్థితి వచ్చింది. అయితే వాటిని వాడేసిన తర్వాత చెత్త కుండీలలో విసిరిపారేస్తారు. అందులో మిగిలిపోయిన ఆహార పదార్థాల కోసం ఆవులు, పందులు, కుక్కలు వంటి మూగజీవులు ఎగబడుతున్న కవర్లతో సహా తినేస్తాయి. అలా పశువుల కడుపులో చేరిన ఆహారం జీర్ణం కాక అలాగే ఉండిపోతోంది. దానివలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యని మేధావులు గుర్తించారు. ప్లాస్టిక్ కవర్లను వాడటం సంపూర్ణంగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని ఇతర నగరాల తో పాటు మన అనంతపురం నగర కమిషనర్ గారు కూడా పూర్తిగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని అరికట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ నిషేధంపై డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ గారు రచించిన మూగజీవుల ఆత్మనివేదన అనే నాటకాన్ని కళాశాల విద్యార్థులు ప్రదర్శించడానికి మన ముందుకు వచ్చారు. సావధానంగా విందాం.
3: ఈ లఘు నాటికలోని పాత్రలు, పాత్రదారులు: కోతిబావగా జ్యోత్స్న, కుక్కగా అశ్విని, దున్నపోతుగా సుధా, గాడిదగా శ్రీలత, పందిగా మౌనిక, పిచుకగా జయశ్రీ, ఆవుగా సాయిలక్ష్మి మన ముందుకు వస్తున్నారు.
4: స్నేహితులారా, నా మాట విని మీరంతా ఈ సమావేశానికి వచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు. మనం నివసిస్తున్న ఈ అనంతపురం నగరంలో మానవ జనాభా ఏమో రోజురోజుకి పెరిగిపోతుంది, కానీ మన పశువుల జనాభా ఏమో రోజురోజుకి తగ్గిపోతుంది. దానికి కారణాలేంటో మీతో సమీక్షించుకుందామనే మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాను. ముందుగా కుక్కగారు మీ సమస్య చెప్పండి.
2: భౌ భౌ భౌ అధ్యక్ష, మీరు మానవులకి పూర్వరూపమని విన్నాం. మీకు మానవుల ఆలోచనలు బాగా తెలుస్తాయి. కాబట్టి మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందుకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెబుతున్నాను.
4: అవసరం ఏ పనినైనా చేయిస్తుందని ఒక అనుభవ సత్యం ఉంది. ప్రాణభయంతో ఉన్న మనమంతా ఒకచోట చేరటం సముచితం అనిపించింది. అందుకే ఈ ప్రయత్నం. ఇక మనం చర్చ ప్రారంభిద్దాం. ముందుగా దున్నపోతు గారు మీరు చెప్పండి.
5: అధ్యక్షుల వారికి వందనాలు. పూర్వం మనుషులు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన గుర్రమే దిక్కు. ఇక వ్యవసాయం చేయడానికి మేమే దిక్కు. ఇప్పటి పరిస్థితి అంతా మారిపోయింది. బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు రవాణాకు వచ్చాయి. వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు వచ్చాయి. నగరాలన్నీ బాగా పెరిగిపోతున్నాయి. అంతెందుకు, మన అనంతపురం నగరమే చూడండి. ఇప్పుడు మనం నడిచేందుకు కూడా దారి ఉండటం లేదు. వారి అభివృద్ధి చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఏమంటారు గర్దె గారు?
6: దున్నపోతు గారు, మీకు ఈ మానవుల గురించి తెలియదు. వాళ్ళు రోడ్డుపై మధ్యలోని నుంచొని మాట్లాడే వాళ్ళను దున్నపోతుల్లా నుంచున్నారని అంటుంటారు. అబ్బా, మీ మీద వారికి ఎంత గౌరవమో.
5: నా సంగతి అలా ఉంచండి గర్దె గారు. వాళ్ళకి కోపం వస్తే గాడిద, గర్ద కొడుక అని తిడుతూ ఉంటారు. అంటే వాళ్ళంతా మీ సంతానమేనా?
6: అలానే నన్ను అవమానించకండి దున్నపోతయ్య గారు. వాళ్ళు నాకింత ఆహారం పెడితే చాలు. వాళ్ళు నాపై పెట్టిన బరువంతా మోస్తూ విశ్వాసంతో వెట్టి చాకరీ చేస్తుంటాను. అప్పుడప్పుడు కుక్కగారి పని కూడా నాపై వేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటాను. ఏమంటారు పందిగారు?
7: నన్ను పంది అని పిలవకండి. నా పేరు ఈ మానవుల నోట్లో పడి నలిగిపోయింది. నన్ను పంది అని పిలిస్తే తిట్టినట్టుంటుంది. ముద్దుగా వరాహం అని పిలవండి చాలు, పలుకుతాను.
4: మిమ్మల్నే కాదు, నన్ని కూడా అంతే అంటారు. అల్లరి చేసే పిల్లలందరినీ కోతి వెదవల్లారా అంటూ వాళ్ళ పేర్ల ముందు నా పేరు జోడించి మరీ తిడుతూ ఉంటారు. ఈ మానవులకి తమను జంతువులతో పోల్చడం బాగా అలవాటేగా. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఆవుగారు, మీరేదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. ఏమిటి మీ ఆందోళనకి కారణం?
1: అధ్యక్షుల వారికి వందనాలు. మన తాత ముత్తాతల కాలం నుండి మనం ఏ చీకు చింత లేకుండా హాయిగా ఈ నగరంలో జీవించేవాళ్ళం. ఈ నగర ప్రజలు కూడా మనలను బాగానే చూసుకునేవారు, పూజించేవారు. గడ్డికి, కుడితికి కూడా కొదవలేదు. ఇళ్లలోనే పశువుల కొట్టాలు ఉండేవి, కాబట్టి గూడు కూడా కొదవలేదు. కానీ ఇటీవల కాలంలో మన అనంతపురం పట్టణ స్థాయి నుండి నగర స్థాయికి అభివృద్ధి చెందింది. జనాభా ప్రగతి కూడా సాధించింది. సంతోషమే. కానీ మన మనవుడికే ముప్పు.

నాటకం ఒక విశిష్ట కళా ప్రదర్శన. ఇది ఒక సమాహార కళ. ఇది కవి చెప్పదలుచుకున్న భావాలను చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి హృదయాలకు చేరుస్తుంది. చదవటం రాని వాళ్ళు కూడా విషయాన్ని సులువుగా గ్రహించగలుగుతారు. నాటక

0: వస్తుంది. అది తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది.
1: మీకు వచ్చిన బాధ ఏంటో కాస్త వివరంగా చెప్పండి ఆవుగారు.
0: మొన్న మధ్య నా మిత్రురాలకి కడుపు నొప్పిగా ఉందంటే పశు వైద్యశాలకి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఎక్స్రేలు స్కానింగ్ లాంటి ఎన్నో పరీక్షలు నిర్వహించి దానికి ఏదో అంతు చిక్కని సమస్య ఉందని చెప్పి డాక్టర్ గారు చకచక ఆపరేషన్ ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చి చెప్పిన విషయం విని అక్కడున్న వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
1: అంతగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటో మాకు కూడా చెప్పండి వింటాం.
0: ఆ విషయం ఏమిటంటే ఆ ఆవు కడుపులో దాదాపు 20 కేజీల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఉన్నాయంట. అవి బయటికి రావు, జీర్ణము కావు, చివరకు ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉందంట.
1: వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఇలా ఎన్ని ఆవులు బాధపడుతున్నాయే ఏమో, వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
0: ఎందుకేంటి, దీనంతటికీ కారణం ఈ మానవులే. ఇటీవల కాలంలో మాకు ఇళ్లలో నివాస స్థలం కల్పించడం లేదు. సాయంకాలం కాగానే మమ్మలను పిల్లలతో పాటి రోడ్లపైనే వదిలేస్తున్నారు. ఒక్కోసారి మా బ్రతుకులు రోడ్లపైనే. బాగా పెరిగిపోయిన వాహనదారులు మమ్మల్ని తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.
1: అవునవును, 1వ రోడ్లో 2వ రోడ్లో ద్వారకా నగరంలో రోడ్డుపై పడి ఉన్న మిమ్మల్ని నేను కూడా చూశాను. చెప్పండి చెప్పండి.
0: మమ్మల్ని తిట్టేవారే కానీ మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. కానీ మేమంతా ఉదయాన్నే యజమానుల ఇళ్లకు వెళ్ళి పాలివ్వాలి. ఎందుకంటే వాళ్ళు మా పాలు అమ్ముకుని బ్రతకాలి కదా. మేము గడ్డి తిని పాలిస్తే వాళ్ళేమో మా పాలు త్రాగి గడ్డి కూడా పెట్టడం లేదు.
1: అవునవును, ఈ మధ్య మానవులు మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.
0: ప్రజలు వారి సౌకర్యం కోసం ప్లాస్టిక్ కవర్లు, విస్తర్లు, గ్లాసులు విచ్చలివిడిగా వాడుతున్నారు. రాత్రిపూట ఆకలి వేసిన మాలో కొందరు సినిమా పోస్టర్లు రోడ్లపై చెత్త కుండీల వద్ద పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని తినాలని ఆతృతతో కవర్లతో సహా తినేస్తున్నారు. ఇదే ఇన్ని అనర్థాలకు కారణం. ఏమంటారు అధ్యక్షుల గారు?
1: ఇంకా సరే, గాడిద గారు మీ ఆవేదన చెప్పండి.
2: ఇటీవల మా జాతి తగ్గిపోతుంది. వృత్తి పని వాళ్ళెవ్వరూ మమ్మల్ని ఉపయోగించుకోవడం లేదు. 2 చక్రాల వాహనాలు వచ్చాక వాళ్ళు కూడా కనబడకుండా ఉండేటంత ఎక్కువ బట్టలు పెట్టుకొని వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినా వాళ్ళకి అదే ఆనందం, కానీ మమ్మల్ని మాత్రం వాడుకోరు. పెట్రోల్ డీజిల్ రేట్లు అంతగా పెరిగిపోతున్నా వాటినే ఉపయోగిస్తారు, కానీ వారికి మేం పనికిరాము. మాకేదో కొంత తిండి పెడితే చాలు, ఎంతో ఓపిగ్గా పనిచేస్తాము. డబ్బు కూడా ఆదా అవుతాయి, అటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించినట్టు అవుతుంది. ఈ విషయం తెలివిగల వాళ్ళం అనుకునే మానవులకి ఎందుకు తట్టదో ఏమో. ఏమంటారు కోతిబావు గారు?
1: మీ సమస్య సమంజసంగానే ఉంది, కానీ ఏం చేద్దాం చెప్పండి. ఇక కుక్క గారు మీ సమస్య ఏమిటో చెప్పండి.
3: గాడిద గారు, మా పరిస్థితి అలానే ఉంది. ఇటీవల మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని పట్టుకపోయి సంతాన నిరోధక ఇంజెక్షన్లు ఇచ్చి ఊరి బయట వదిలేస్తున్నారు. దానివల్ల మా జాతి అంతరించిపోతోంది. విశ్వాసానికి మారిపేరైన మేము అంతరించిపోతే నగరాన్ని ఎవరు రక్షిస్తారు? మాకు పూర్వం గ్రామసింహాలు అని గొప్ప గొప్ప పేర్లుండేవి, ఇప్పుడేమో కనిపిస్తేనే చంపేస్తున్నారు. చాలా దారుణం మా పరిస్థితి. ఏమంటారు పందిగారు?
4: కుక్కగారు, మా పరిస్థితి ఇంకా ఘోరం. రోడ్లను మున్సిపాలిటీ వారు సరిగ్గా శుభ్రం చేయకపోయినా మేము మాత్రం శుభ్రం చేస్తూ బాధ్యతాయుక్తంగా డ్యూటీ చేస్తున్నాము. రోడ్లని క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నాము, కానీ మానవులేమో మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుకొని తింటున్నారు. పిల్లలకు మెదడు వ్యాపు వ్యాధి లాంటివి వస్తే మాత్రం దానికి కారణం మేమేనని చెప్పి వాళ్ళ పన్ని పట్టి చంపేయటమో లేదో ఊరి బయట వదిలేయటమో చేస్తున్నారు.
1: అవునవును, మిమ్మల్ని తీసుకుపోతుంటే నేను కూడా చూశాను పందిగారు.
4: దీనివల్ల మా జాతి అంతరించిపోతుంది. వారి ఆహారం కోసం మా శరీరాలు కావాలి, కానీ మా మనగడు వారికి పట్టదు. పోనీ ఉన్నంత కాలమైనా హాయిగా ఉందామనుకుంటే మానవులు మిగిలిపోయిన ఆహార పదార్థాలను కవర్లల్లో పెట్టి విసిరిపారేస్తారు. అది తీసుకోవటం చేతకాక అలాగే తింటున్నాము. ఆవుల్లాగా మా కడుపులో కూడా ఎంత చెత్త పేరుకపోయిందో ఏమో తెలియటం లేదు. అలాంటి విష పదార్థాలను తిన్న మమ్మల్ని చంపి తినే మానవులకు ఎలాంటి రోగాలు వస్తున్నాయో అర్థం కావటం లేదు.
1: మీ పరిస్థితి మిక్కిలి శోచనీయం. కుక్కగారు, ఇక మీరు చెప్పండి.
3: మా ఆరోగ్యక పరిస్థితి కూడా అంతే ఉంది పందిగారు. పూర్వం మేము మానవులు తిని పడివేసిన ఆకుల్ని తిని బతుకుతుండేవాళ్ళం. కుక్కలు చింపిన విస్తరి అని మమ్మల్ని అసహించుకునేవారు. అయినా మేము కొంతవరకు పరిసరాల పరిశుభ్రతకు సహకరించేవారం. ఇప్పుడేమో అందరూ ప్లాస్టిక్ విస్తళ్ళు వాడుతున్నారు. ఇవి చింపేందుకు కూడా రావు, అందులో అంటుకుపోయి ఉన్న ఆహారం కూడా కలుషితమైపోతుంది. మా ఆరోగ్యాలు కూడా ఎంత దెబ్బతింటున్నాయో ఏమో. నిజమే కదా అధ్యక్ష?
1: పందుల పరిస్థితి మీ పరిస్థితి.

0: ఒకేలా ఉంది కుక్క గారు, పిచ్చుక గారు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరేదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. మీ ఆందోళనకు కారణమేమిటి?
1: మా జాతి పూర్తిగా అంతరించే ప్రమాదం వచ్చింది. మానవుడు సెల్ ఫోన్లు కనుక్కొని ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. వాటి వల్ల వచ్చే తరంగాల వల్ల మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇది నగరాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ఆలోచించే నాతోడే లేడు. మేము కట్టుకునే పిచ్చుక గుళ్ళు అందమైన నేతకు నిదర్శనం. మమ్మల్ని చూసి మానవుడు అందంగా ఇల్లు ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నారు. వాళ్ళ పిల్లలకు మా గూళ్ళు ఆట వస్తువులు అవుతాయి, కానీ మేమేమో వారికి పనికిరాము. దీనికి పరిష్కారం ఏమిటో అంతుబట్టడం లేదు.
0: మీ బాధలన్నీ వింటుంటే నా కడుపు తరుక్కుపోతుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి? మనమంతా నోరు లేని అల్పజీవులం. మన బాధలను నోటితో చెప్పలేము. మన భాష వారికి రాదు. ఎవరైనా పుణ్యాత్ముడు నడుం కట్టి ఈ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి మనకి ప్రాణదానం చేసి జాతిని సంరక్షించడానికి రాకపోతాడా? నారు పోసిన వాడే నీరు పోస్తాడన్నట్లు మనల్ని సృష్టించిన ఆ భగవంతుణ్ణే వేడుకోవాలి. కనీసం మానవులకైనా మన మీద కనికరం చూపే మంచి ఆలోచనలను కలిగించాలని వేడుకుందాం. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. బ్రతికుంటే మళ్ళీ కలుద్దాం. ఉంటాను. జై హింద్.
1: ఇప్పటివరకు మీరు మూగజీవుల ఆవేదన నాటిక విన్నారు కదా. ఈ నాటికను శ్రీ కాశీ విశ్వేశ్వర శర్మ గారు రచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ముందుకు ఉమ్మేహని మరియు రామంజనేయులు వారు జనజాగృతి గీతాలాపనను చేయటానికి మన ముందుకు వస్తున్నారు.

ఇప్పుడు మన ముందుకు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు రచించిన తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే ఒక గీతాన్ని పాడటానికి మీనాక్షి మరియు మిత్ర బృందం వస్తోంది. అదేంటో విందామా.

0: సామెతలు మానవుల అనుభవాల్లోంచి పుట్టుకొచ్చిన జీవిత సత్యాలు. ఇవి తెలుగు జాతి వారసత్వ సంపద. వీటిని ప్రయోగిస్తే భాషకు సొగసు చేకూరుతుంది. వీటిని పరిరక్షించుకోవటం మనందరి బాధ్యత. తెలుగుతనం ఉట్టిపడే కొన్ని సామెతలను పలకటానికి భార్గవి మన ముందుకు వస్తోంది.
1: గురివింద తన కింద నలుపు తానెరుగదు కదా, కీలెరిగి వాత వీలెరిగి చేత, ఎనుబోతు మీద వాన కురిసినట్లు, ఇంట్లో పులి వీధిలో పిల్లి, కాలు జారినా తీసుకోగలం నోరు జారితే తీసుకోలేం, కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం, కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు, చింత చచ్చినా పులుపు చావదు, ఎక్కడ ఉన్నావే గొంగలి అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నాను అన్నట్లు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, కంచె చేను మేస్తే ఎలాగూ తలప్రాణం తోకకు వచ్చింది, చంద్రునికో నూలిపోగు, కొబ్బరి చెట్టును ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం ఎక్కానన్నట్లు, కదవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు.
2: పద్యం తెలుగుకు ప్రాణం. మన పెద్దలు ఎన్నో విజ్ఞాన విషయాలను చిన్న చిన్న పద్యాల రూపంలో కూర్చి పిల్లలకు ఆడుతూ పాడుతూ నేర్పిస్తుంటారు. పిల్లలు ఆసక్తితో వాటిని కంఠస్థం చేస్తుంటారు. దీనివల్ల విజ్ఞానం, వినోదం, భాష మీద పట్టు కలుగుతుంది. తెలివితేటలను పెరిగేందుకు ఇది ఒక దోహదకారి. ఆలోచన శక్తి అభివృద్ధి చేసుకునేందుకు ఇది ఒక చక్కటి ఉపాయం. అజ్ఞాన కర్తృకములైన ఎన్నో చమత్కార పద్యాలు మన తెలుగు భాష సంపదలలో చేరి ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనకు వినిపించేందుకు ప్రతిమ మరియు మీనాక్షి రామాంజనేయులు వస్తున్నారు.
3: అక్షరంబు వలయు కుక్షిజనులకు నక్షరంబు జిహ్వ కిక్షురసము, అక్షరంబు తన్ను రక్షించుగావునా నక్షరంబు లోక రక్షితంబు. మానవులకు చదువు కావాలి, చదువుకు నాలుక కావాలి, నాలుకకు చెరుకు రసం వంటిది అక్షరం. ఈ అక్షరం తనను తాను రక్షించుకుంటుంది, మనల్ని రక్షిస్తుంది.
4: వండిన దిండినదొక్కటి, ఖండించిన పచ్చిదొక్కటి, కాలినదొకటై తిండికి రుచి అయ్యుండును ఖండితముగా దీని తెలుపు కవియుంగలడే.
3: దీనికి జవాబు ఒక్క ఆకు సున్నం.
5: శుద్ధ కుల జాతి యొక్క సతి యుద్ధర్ని దండ్రి జంపి యొసగవి శుద్ధిన్ బుద్ధి పితామహ బంధుచు సిద్ధముగా తండ్రి గణను చెప్పుడు దీని.
3: దీని జవాబు మజ్జిగ. ఎట్లంటే మజ్జిగకు పెరుగు తండ్రి, పాలు తాత. మజ్జిగ తండ్రిని అనగా పెరుగును చంపి పుడుతుంది. అలా పుట్టిన మజ్జిగ తాతను అంటే పాలకు తిరిగి చేరి మరలా తండ్రిని అంటే పెరుగును కనుచున్నది.
4: వృక్షాగ్రవాసి నచ పక్షి రాజః, చర్మాంబరధారి నచ సోమయాజిహి, త్రినేత్రధారి నచ శూలపాణిహి, జలంధరిత్రి నగఠో న మేఘః.
3: చెట్టు మీద ఉంటుంది కాని పక్షి కాదు, చర్మాన్ని ధరిస్తుంది కాని సోమయాజి కాదు, మూడు కన్నులుంటాయి కాని శివుడు కాదు, నీటిని ధరించి ఉంటుంది కాని మేఘం కాదు, కుండా కాదు, అది ఏమిటంటే కొబ్బరికాయ.
5: చలన శక్తి గలదు జంతుగాదది, చేతులెప్పుడు త్రిప్పు శిశువు గాదు, కాలు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశా.
3: కదులటకు శక్తి ఉంటుంది కానీ అది జంతువు కాదు, ఎప్పుడు చేతులు త్రిప్పుతూ ఉంటుంది

0: కానీ శిశువు కాదు. కాళ్ళు లేవు కానీ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. దీని జవాబు గడియారం.
1: పొడుపు కథలను చెప్పటం ద్వారా వినేవారికి ఆసక్తిని కలిగించవచ్చు. పొడుపు కథలను పొడిచేవారికి తెలివి ఉందంటే వాటిని విప్పేవారికి మరింత తెలివి ఉండాలి. పొడుపు కథలు విజ్ఞానానికి, వినోదానికి ఆటపట్టు. తెలుగు భాషకే సొంతమైన కొన్ని పొడుపు కథను వినిపించటానికి మన ముందుకు మౌనిక మరియు శ్రీలత వస్తున్నారు.
2: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఇదేమిటి?
3: చల్లకవ్వం.
2: తెల్లటి పొలములో నల్లటి విత్తనాలు, చేతితో చల్లటం, నోటితో ఏరుకోవటం. ఇదేమిటి?
3: పుస్తకం.
2: తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనుములు మంచి ముత్యాలు. ఇదేమిటి?
3: పనసపండు.
2: ముక్కు మీదికెక్కు, ముందర చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఇదేమిటి?
3: కళ్ళు జోడు.
2: పైనొక పలక, కిందొక పలక, పలకల మధ్య మెలికిల పాము, పామును పట్ట పగ్గం లేదు, పెగ్గలు పలికే సిగ్గొదిన. ఇదేమిటి?
3: నాలుక.
2: జీడివారి కోడలు, సిలిగలవారి ఆడపరచు, వయసులో కొలికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది. ఇదేమిటి?
3: మామిడి పండు.
2: అడవిలో పుట్టాను, మేదరింట్లో పెరిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. ఇదేమిటి?
3: మురళి.
2: చకచకా పోయేవి రెండు, గట్టెక్కి చూసేవి రెండు, అంది పుచ్చుకునేవి రెండు, ఆలకించేవి రెండు. ఇదేమిటి?
3: చకచకా పోయేవి కాళ్ళు, గట్టెక్కి చూసేవి కళ్ళు, అంది పుచ్చుకునేవి చేతులు, ఆలకించేవి చెవులు.
2: కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడూ తీసినా చెప్పుడు కావు. ఇదేమిటి?
3: తలుపు రెక్కలు.
2: కాదు కాదు, కంటి రెప్పలు. చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తోకకు ఒక్కటే టోపి. ఇదేమిటి?
3: కలం.
2: అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పులు గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయ్యాను. ఇదేమిటి?
3: పిడక.
1: కొన్ని ప్రముఖ వ్యక్తులు చెప్పిన ప్రసిద్ధ సూక్తులు చెప్పటానికి ప్రతిమ మరియు జోష్ణ మన ముందుకు వస్తున్నారు.
0: నదుల నుంచి తీసుకున్న నీటిని మేఘాలు వర్షించి నదులను మరలా నింపినట్లు, సజ్జనులు జీవితంలో తాము సంపాదించిన వాటిని ఇతరుల శ్రేయస్సుకై వినియోగిస్తారు. కాళిదాసు.
4: విద్య వినయాన్నిస్తుంది, వినయం యోగ్యతనిస్తుంది, యోగ్యత ధనాన్నిస్తుంది. ధర్మ మార్గాన్ని అనుసరించి సంపాదించిన ధనం మాత్రమే జీవితంలో శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. హితోపదేశం.
0: మనిషి పెద్ద పెద్ద ప్రణాళికలు వేయడం కన్నా చిన్న చిన్న పనులు చేయడం ఉత్తమం. చిన్న చిన్న అవకాశాలు తాను అధిరోహించబోయే అభ్యున్నత శిఖరాలకు పరమపద సోపానాలు. స్వామి వివేకానంద.
4: మనల్ని ప్రేమించే మిత్రుల నుంచి సద్గుణాలను స్వీకరించి వాటిని ఆచరించాలి. మనల్ని ద్వేషించే శత్రువుల నుండి మన లోపాలను గ్రహించి వాటిని అధిగమించాలి.
0: చరిత్రను పరిశీలిస్తే మనకొక సత్యం అవగతమవుతుంది. అదేమిటంటే, మహాత్ములు గొప్ప గొప్ప విజయాల్ని సాధించడంతో పాటు అష్ట కష్టాలను కూడా ఎదుర్కొన్నారు.
4: మంచివారుగా ఉండడం, మంచి చేయడమే ధర్మసారం. స్వామి వివేకానంద.
0: ఆలోచించగలిగే మేధస్సు, స్పందించగలిగే హృదయం, అనుకువతో కూడిన మనస్సు, ఇవే శ్రేయస్సునిచ్చే శాశ్వత మార్గదర్శకాలని మనిషి ఎన్నడూ మరవకూడదు.
4: ఎప్పుడైతే మనిషి తనను తాను ద్వేషించుకోవడం ఆరంభిస్తాడో అప్పటి నుండే అతని పతనం ప్రారంభమవుతుంది. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉంటేనే ప్రగతి సాధ్యం.
0: తన దోషాలను తాను తెలుసుకొని సరిదిద్దుకునేవాడు సర్వలోకానికి గురువు లాంటివాడు. అతడు స్థిరచిత్తుడై శుద్ధ మనస్సుతో సూర్యునిలాగా ప్రకాశిస్తాడు.
4: ప్రేమ, మంచితనం, పవిత్రత మనలో ఎంత అభివృద్ధి చెందితే బయట ప్రపంచంలో అంత ప్రేమ, మంచితనం, పవిత్రత మనకు కనబడతాయి. నిజానికి పరదూషణ ఆత్మదూషణే.
0: నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి, అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం కావాలి. ఆర్కే నారాయణ్.
2: ఇప్పుడు మన ముందుకు తెలుగువారి పండుగల విశిష్టతను తెలియచేయడానికి జయంత్ కుమార్ వస్తున్నాడు.
5: ఉగాది పండుగ తెలుగువారు విశేషంగా చేసుకునే ముఖ్యమైన పండుగ. విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతికి నిదర్శనం. ఈ పండుగను యుగాది, ఉగాది అని కూడా పిలుస్తారు. అంటే ఒక యుగం పోయి మరొక యుగం ప్రారంభమయ్యే రోజన్నమాట. ఋతువులలో మొదటిదైన వసంతం, తిథులలో మొదటిదైన పాడ్యమి, నక్షత్రాలలో మొదటిదైన అశ్వని, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన రోజు, వీటన్నిటి కలయికే ఉగాది. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజే ఉగాది. అందుకే ఈ ఉగాదిని ఒక పండుగలాగా జరుపుకుంటారు. ఉగాది నాడు ప్రజలందరూ సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానాదికాలు ముగించుకొని ఇష్టదైవాన్ని పూజించి ఆ తరువాత విధిగా వేపపూత పచ్చడిని తింటారు. ఆ ఉగాది నాటి ప్రత్యేకతలో ఒకటి ఈ వేపపూత పచ్చడిని నింబకుసుమ భక్షణం అంటారు. ఆ తరువాత ఉదయం కానీ సాయంకాలం కానీ పండితులు చేసే పంచాంగ పఠనాన్ని శ్రద్ధతో

0: శ్రవణం చేస్తారు. రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాల గురించి అడిగి తెలుసుకుంటారు. మామిడి తోరణాలు కట్టుకుని అందమైన రంగవల్లుల్ని తీర్చిదిద్దుకొని ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా వస్త్రాలంకరణలు చేసుకుంటారు. నిజంగా ఇది అచ్చమైన తెలుగు పండగే.
1: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది 32,000 సంకీర్తనలు రచించి తెలుగు పదాలకు విశేష ప్రాచుర్యాన్ని కలిగించిన ప్రముఖ తెలుగు వాగ్గేయకారులకు అన్నమయ్య విరచించిన ఒక గీతాన్ని ఆలపించటానికి మన ముందుకు ప్రతిమ మరియు జోష్ణ వస్తున్నారు.

0: ఇప్పుడు మన ముందుకు కొన్ని స్వీయ కవితలు చెప్పడానికి ఆదిలక్ష్మి వస్తుంది.
1: కవిత పేరు అమ్మా నాన్నలు. అమ్మా నాన్నలు మాకు దైవం ఇచ్చిన వరాలు, మా ఆశయాలకు ఆయువు పోసిన ఆయుధాలు, మా లక్ష్యాలను నడిపించే పాదాలు, మా జీవితాలకు వెలుగునిచ్చిన దీపాలు, మా మీద నమ్మకంతో మిగులున్నాయి ఆ హృదయాలు, మా కోసం వారు పడిన కష్టాలకు జోహారులు. తర్వాత కవిత పేరు జీవితం. మనసులో చెడు ఆలోచనలు లేకుండా స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. పచ్చని చెట్ల మంచితనం ఏమిటో తెలుస్తుంది. గాలికి తిరగడం మాని ఆకాశంలో ఎగిరే పక్షులను చూడండి. స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుస్తుంది. గొడవలన్నింటినీ వదిలి తేనెటీగల్ని చూడండి. ఐకమత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. స్వార్థం లేని సెలయేళ్లను చూడండి. నిస్వార్థం అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రకృతి ఇంత సహాయం చేస్తోంది కదా, మనం ఎందుకు చేయలేదు అని ఒక్కసారి ఆలోచించండి. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.
2: ఇప్పటివరకు మీరు శ్రీ వాణి డిగ్రీ కళాశాల అనంతపురం విద్యార్థిని విద్యార్థి సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ రూపకల్పన నిర్వహణ డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ గారు, సహకారం ప్రిన్సిపాల్ వాణి డిగ్రీ కళాశాల అనంతపురం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి నీవు నేను భావం, లలిత గీతం.

లలిత గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 6:05 కి వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వెనుకబడిన తరగతుల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేతన్న సేవలో సంక్షేమ పథకాన్ని ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 134,000 మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 505 కోట్ల రూపాయలు ఇచ్చామని, వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించామని వివరించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బీసీలకు 3 కిలోవాట్లకు అదనంగా 20,000 రూపాయల రాయితీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలని చేస్తాం. ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం.
0: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట గ్రామంలో పర్యటించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 660 కోట్ల రూపాయలు

పైగా సంక్షేమ కార్యక్రమాలను 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట ప్రభుత్వం చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేత కుటుంబాలకు 3 కోట్ల 62 లక్షల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలో వాహనం ఢీకొని 2 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో మాట్లాడిన ఆయన ఈ ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని బ్రహ్మకుమారిస్ ఆశ్రమ ప్రాంగణంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారీస్ కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో యువత ముందుకు సాగాలని, విద్య ద్వారా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ అన్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన ఆధ్వర్యంలో అమెరికా ఫార్మకోపియా, ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సహకారంతో విజయవాడలో నాణ్యమైన ఔషధాల భరోసా, నియంత్రణ, ప్రమాణాలు, తనిఖీల్లో శాస్త్రీయ విధానం అంశంపై ఈరోజు జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాణ్యమైన మందులే ప్రజారోగ్యానికి రక్షణ అని, ప్రతి ఔషధ తనిఖీ రోగి భద్రత కోసమే అన్నారు. విశాఖ నగరంలో పోర్టు కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పోర్టులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఈరోజు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. విశాఖ నగర భౌగోళిక పరిస్థితులు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. డీఎస్సీ 2025 ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా అన్నారు. అమరావతి సచివాలయంలో శాప్ వైస్ చైర్మన్ ఎండీ భరణితో కలిసి ఆమె ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని, నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను గతంలో అనేకసార్లు వివరించామని చెప్పారు. మెగా డీఎస్సీ 2025 గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, డీఎస్సీకి ఎంపిక కాని కొందరు అభ్యర్థులతో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుడిపాల మండలం కనకనేరు ఎస్టీ కాలనీలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ, ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి హక్కులు, భూములు, సాంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్య సేవలు, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది సాధించాలని సూచించారు.

ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं।
1: मेरा नाम मुनिया भाई राठिया है, मैं ग्राम केरा कछार से हूं। 2024 में प्रधानमंत्री फसल बीमा योजना से 93,000 का वित्तीय राशि मिला खरीफ फसल में, कि फसल बीमा जरूर कराएं ताकि फसल में जो नुकसान होता है उसके लिए सहायता मिल सके। फसल बीमा कराना बहुत जरूरी है।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच मा।
5: आकाशवाणी
6: आकाशवाणी అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ హెచ్జి నాగభూషణం బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంటు సమీక్ష, 8:45 మీ సేవ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ ఇలిసెల నాగేశ్వరరావు. 9:16 స్పాట్ లైట్, 9:30 శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మీ గారుల సాక్సోఫోన్ ద్వయం వింటారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
9: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
8: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
9: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
8: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
6: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అనంతశైరం అయ్యంగారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 డాక్టర్ పి రామకృష్ణారావు గారు వినిపించే వినదగ మాట వింటారు. 6:35 సేద్యశుద్ధుల కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు మొదటి భాగం వింటారు. అందిస్తున్నవారు

0: రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారు అందిస్తారు. 6:55 ప్రసార వివరాలు, 7:15 హేమావతి ప్రభా సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనాలోచనం 10వ భాగం, రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన కెవి సత్యనారాయణ. 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటను వింటారు. 9:30 న్యాయశాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:45 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 వసతైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:10 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:15 హిందీలో వార్తలు వింటారు. 12:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 13వ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఈ వారం పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి ఆర్మిడా ఫెర్నాండెస్ గారి గురించిన వివరాలు, తల్లిపాల నిధి సేవలు విశిష్ట కృషి అందించినందుకు గాను పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు, కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ వి హారిక, అనంతరం పిఎన్డిటీ చట్టం గురించి డాక్టర్ పాత్ర, ఈ అంశం గురించి డాక్టర్ బి రేణుక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. అనంతరం లలిత గీతాలు వింటారు. 6:00 లలిత గీతం, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. 7:45 శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంటు సమీక్ష వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 శ్రీమతి బి సరస్వతి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. జానపద సంగీత కార్యక్రమంలో 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం పరుగు చిత్రం కోసం సాకేత్ పాడిన పాట.

0: అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయినా,

మీరు వింటున్న పాట పరదేశి చిత్రం కోసం మనో శుభ పాడిన పాట చంద్రబోస్ సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో తర్వాత ఏమండి, పండంటి కాపురం చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు విన్న పాట పెళ్ళి చిత్రం కోసం మను చిత్రా బృందం పాడిన పాట. అది చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. అమ్మాయి పెళ్లి చిత్రం కోసం మాధవ పెద్ది పిఠాపురం పాడిన పాట. కొసరాజు సాహిత్యం, సంగీతం సత్యం.

మండలం పోయావంటే దర్రున జారి పడతావోయ్, నువ్వు దర్రున జారి పడతావోయ్. నే దర్రున జారి అమ్మాయి ఒళ్ళో తప్పుకునొచ్చి పడతానోయ్. గుడు గుడు గుడు చెడుగుడు, బలె బలె బలె చెడుగుడు.

0: చెడుగుడిలో సత్తా చూపండిరా, ఈ గుడి గుడి గుంజాలేమిటిరా, చెడుగుడిలో సత్తా చూపండిరా.
1: గుడుగుడు గుడు చెడుగుడు
2: బల బల బల్ చెడుగుడు,
1: గుడుగుడు గుడు చెడుగుడు
2: బల బల బల్ చెడుగుడు,
1: గుడుగుడు గుడుగుడు
2: గుడుగుడు గుడుగుడు
1: గుడుగుడు గుడుగుడు.
3: చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 వస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షితా రామరాజ్, అస్మితా చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటరీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని, సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కలిగించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా, బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపైన అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
1: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament.

0: of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
1: భారతీయ నౌకలు నావికుల భద్రత రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెండే జస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణల్లో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య కూడా పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు లోక్సభలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన 3 ఏళ్లలో IRCTC కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత పరిశుభ్రత భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే IRCTC అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ GMV సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను మార్చేందుకు జెమ్ను 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ CEO మెహర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ IIT నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇండియా, ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జమ్ములో విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న కోళికోడ్, కన్నూర్, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా అస్సాంలో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షిత రామ్రాజ్, అస్మిత చలీహా సెమీఫైనల్స్లో ప్రవేశించారు. ఈవేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీష్ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ కరగా జోడీ మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి, ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధం

0: సంఘాలు ముందుకు సాగాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు లక్షిత రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ హెచ్జి నాగభూషణం బృందం వారు పాడిన చక్కభజన గీతాలు.

పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ హెచ్జి నాగభూషణం బృందం వారు పాడిన చక్కభజన గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:45 కి వస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్నీ కూడా వెట్ చేసి ఫైనల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్లోనే నంబర్ వన్గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రజెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా లాస్ట్ బడ్జెట్ సెషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1కి వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ను ఒక లెవెల్గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
2: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమవుతట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడంలో డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
2: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు

0: దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడలేదు. కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం, అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం, ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనీషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ లెట్ ఉంటే టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థమం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ. ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక విధంగా ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జాము 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదే విధంగా సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హయ్యర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి, కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వర్కే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్తో ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్తో డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది, అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సులు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్తో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్తో ఏమవుతుందంటే మనం ఏం చదువుతున్నావో దాన్ని ప్రాక్టికల్గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టీ

0: ప్రాక్టికల్గా చూడడం ప్రతి సబ్జెక్ట్, సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండి దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషను, కోఆర్డినేషను, కోఆపరేషను ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th class వరకు. 12th class ఏపో ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమిందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 year నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపి పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు, అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశం గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం కర్నూలు జిల్లా పెళ్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పావిత్ర, కార్తికేయ, సాత్విక్ మరియు యంగముని వీరందరి కోరికపై స్వయం కృషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పీ శైలజ పాడిన పాట విందాం. సంగీతం ఎస్పీ కోదండపాణి, సాహిత్యం సిరివేణి సీతారామ శాస్త్రి.

అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. బుక్కరాయ సముద్ర మండలం దండువారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, కవిత, శ్రీరామ్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, ఆదమ్మ, దేవమ్మ, శకుంతలమ్మ, కృష్ణప్ప, మునీంద్ర, ఓబిలేసు వీరంతా కోరుతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. ప్రేమాభిషేకం చిత్రం నుంచి.

చివరిగా వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట దొరికితే దొంగలు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో పార్లమెంటు సమీక్ష ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

0: జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఉగ్రవాదం హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలపై ఆంక్షలు విధించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలను భారత్ తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను భారత్ ఉపసంహరించుకుందని, అలాగే పాకిస్తాన్ నుండి వచ్చే లేదా ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల మీద కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచిందని కేంద్ర మంత్రి వివరించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల గందరగోళం, నినాదాల కారణంగా ఉభయ సభల్లోనూ చర్చలకు పరిమిత అవకాశం లభించిందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై స్పందిస్తూ, సభాపతి ఆమోదంతో ఏ మంత్రి ఏ అంశంపై స్పందించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కిరణ్ రిజిజు తెలియజేస్తూ,
1: లోక్సభ మే ఎంఎస్ఎంఈ వాలా బిల్ కో హమ్ లోనే పారిత్ కియా హై లేకిన్ బిజినెస్ పారిత్ హువా హై ఔర్ రాజ్యసభ మే ఎన్డీఏ పార్టీస్ కే జితనే భీ మెంబర్స్ హై సబ్నే డిబేట్ మే హిస్సా భీ లియా హై అప్నా బాత్ మే రఖా హై ఇస్మే కన్ఫ్యూజన్ నహీ హోనా చాహియే కి హౌస్ నహీ చల్ రహే హై హౌస్ చలీ హై బిల్స్ పారిత్ హువే హై యే నంబర్ వన్ క్లారిఫికేషన్.
0: పటిష్టమైన సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం ఆవశ్యకమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. భువనేశ్వర్లో ఈరోజు జరిగిన 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక అనిశ్చితులు, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లకు సమర్థవంతంగా స్పందించేలా విద్యా వ్యవస్థలు సన్నద్దం కావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా మానవత్వమే ప్రథమం అనే స్ఫూర్తితో బ్రిక్స్ అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కృషి చేస్తోందని, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను నెరవేరుస్తూనే సమ్మిళిత అభివృద్దిని ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి వివరించారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గత కొన్నేళ్లుగా అమలు చేసిన పలు భద్రతా చర్యల ఫలితంగా రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2014-15లో 135గా ఉన్న తీవ్రమైన రైలు ప్రమాదాల సంఖ్య 2026-27 నాటికి 2కు తగ్గిందని చెప్పారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో భద్రతకు సంబంధించిన పనుల కోసం 5,41,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్నారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ప్రయాణికులకు సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తోందని, ఆహార నాణ్యతకు సంబంధించి అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తగా చేరిన పలువురు పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగ్నాథ్ వాఘ్మారే విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించకుండా అంతరాయాలు కలుగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్టు ఆమె చెప్పారు. దేశ నిర్మాణానికి ఏం చేయాలో, ఎంపీలు ఎలా సమర్థవంతంగా తోడ్పడగలరో ప్రధానమంత్రి వివరించారని ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో

0: ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. చట్టపరమైన అంశాలు తమ అంతర్గత వ్యవహారాలని, వాటిపై నిర్ణయాలు పార్లమెంటు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో సహా అనేక దేశాలు విదేశీ నిధులను నియంత్రిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
1: जहाँ तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पर निर्णय लेती है. मैं आपको ये भी बताना चाहता हूँ कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है, जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని తెలిపారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్దికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భారతదేశ చేనేత వస్త్రం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సాంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను పంచుకుని జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. క్రీడా వ్యవస్థలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కాన్క్లేవ్ 2026లో ఆయన మాట్లాడుతూ, క్రీడాకారుల ప్రయోజనాలు, సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్నారు. ఏ క్రీడాకారుడు అన్యాయానికి గురి కాకూడదని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, నిష్పక్షపాతాన్ని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి బహిరంగ ట్రయల్స్ను కెమెరాలలో రికార్డు చేయాలని ఆయన సూచించారు. దేశ స్వదేశీ కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, విదేశీ కోచ్లపై అతిగా ఆధారపడడాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయీ ర్యాపిడ్ బ్లిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద సెమీఫైనల్ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్తో డ్రా చేసి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ప్రజ్ఞానంద తన ఆధిక్యాన్ని కొనసాగించారు. అంతకుముందు ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని కక్రౌవా గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు బేత్వా నది చెక్ డ్యాం స్తంభాలపై దూకుతూ పాఠశాలకు వెళ్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ కథనంలోని అంశాలు నిజమైతే అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవని కమిషన్ అభిప్రాయపడింది. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A హామీ ఇస్తుందని, అలాగే విద్యా హక్కులో సురక్షితమైన పాఠశాల, మౌలిక సదుపాయాలను పొందే హక్కు కూడా అంతర్భాగంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై 2 వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 8:45. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి మీ సేవ నాటిక. రచన శ్రీ అత్తేపల్లి భరత్ కుమార్. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. వినండి మీ సేవ నాటిక.
2: ఏమండి ఏమండోయ్, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
3: బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను సీత.
2: బాగుంది, ఏదైనా చేస్తే డబ్బు వస్తుంది, కాని ఆలోచిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? బుర్ర వేడెక్కటం తప్ప.
3: అందుకే కదా నిన్ను కాఫీ తీసుకురమ్మన్నది. ఏది తెచ్చావా?
2: బాగానే ఉంది. కాఫీ టీపాయ్ మీద పెట్టి పావు గంట అయింది. ఎంతకు మీరు తాగకపోయేసరికి అక్కర్లేదేమోననుకొని ఇదిగో ఇంతకు ముందే నేను తాగేశాను.
3: ఓసిని అఘాయిత్యం కూలా, ఇప్పుడు నువ్వు తాగింది నాకు తెచ్చిన కాఫీనా? ఏమిటో ఆలోచనలో పడి కనిపెట్టలేకపోయాను.
2: పోనీలేండి, మరోసారి తెస్తాను. గాని ఇంతకు ఆలోచించి చించి ఏం కనిపెట్టారు ముందే చెప్పండి.
3: ఎక్కడా బుర్రకేది తట్టందే.
2: అయినా తెలివైన ఆలోచనలు

0: చేయటం మీ వల్లే అవుతుంది కానీ నన్ను అడగండి, నేను చెప్తా.
1: అడగటం ఎందుకు, చెప్పు, విని అఘోరిస్తా.
0: తప్పు తప్పు, అఘోరిస్తా అనకూడదు, ఆచరిస్తా అనాలి.
1: ఏదో ఒకటిలా కానివే.
0: ఈ రోజుల్లో తేలిగ్గా డబ్బు సంపాదించాలంటే రెండే రెండు మార్గాలు.
1: ఏమిటో అవి?
0: ఒకటి, మీరు అర్జెంటుగా సినిమాల్లో హీరోగా ట్రై చేయటం. నటన రాకున్నా పర్లేదు.
1: చాలే, హఠాత్తుగా నేను హీరో కావాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉండాలి. నాకు ఓల్డ్ ఫాదర్ తప్ప గాడ్ ఫాదర్ లేడుగా. ఇంపాసిబుల్. నెక్స్ట్.
0: రెండు, రాజకీయాల్లో దిగటం. అప్పుడు కాంట్రాక్ట్లు చేసుకోవచ్చు, కుంభకోణాలు చేసుకోవచ్చు.
1: ఇది బాగుంది, ఎంచక్క, పేరుకు పేరు, డబ్బుకు డబ్బు.
0: చూసారా చూసారా, మీరు అలా అడగగానే ఎంత గొప్ప సలహా చెప్పాను.
1: ఏటి నువ్వు చెప్పేది గోంగూర, ఇప్పటిదాకా నేను ఆలోచిస్తున్నది రాజకీయాల్లో చేరదామనే. కాకపోతే నువ్వేం చెబుతావో అని చిన్న టెస్ట్ పెట్టా అంతే.
0: చాలేండి, మా ఆడవాళ్ళ తెలివితేటల్ని మీ మగజాతి ఏనాడు గుర్తించిందని. అవును, ఏడాది దాకా ఎలక్షన్లే లేకపోతే ఇప్పటి నుంచే మీరు ఏం రాజకీయాలు చేస్తారు?
1: మై డియర్ వైఫ్, ఇంతకు ముందే నేను పెద్ద మాస్టర్ ప్లాన్ ఆలోచించి పెట్టాను.
0: ఏంటది?
1: వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచేందుకు ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తాను.
0: తెలుసు, అది చేస్తాను ఇది చేస్తాను అని వాగ్దానాలు చేస్తారు, గెలిచాక అవన్నీ గాలి కొదిలేస్తారు. అయినా మీ సంగతి నాకు తెలీదు, మన పెళ్ళైనప్పటి నుంచి నగలు చేయిస్తానని, పట్టు చీరలు కొనిపెడతానని, అరకులోయ చూపిస్తానని ఎన్ని ఎన్ని వాగ్దానాలు చేశారు, కానీ ఒక్కటి ఒక్కటి నెరవేరిస్తే ఒట్టు.
1: చెప్పేది పూర్తిగా వినకుండా ఏమిటా తొందర? చూడు, నువ్వనుకున్నట్లా నేను వాగ్దానాలు చెయ్యను సీత. ఏం చేయదలుచుకున్నానో ఇప్పుడే చేసి చూపిస్తా.
0: అంటే ఏం చేస్తారు?
1: నువ్వే చూస్తావుగా.
0: మీరు బాగా బద్దకస్తులా, క్యూలో నిలబడితే కేళ్ల నొప్పులా? అయితే మీకు శుభవార్త, మీ అందరి కోసం మేము నేడే ప్రారంభిస్తున్నాం మీ సేవ. మీ సేవ టింగ్ టింగ్ టింగ్. మీ ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, టెలిఫోన్ సెల్ఫోన్ బిల్లులు మేమే కడతాం, రసీదులు మీ ఇంటికే తెచ్చి పెడతాం. ఇందుకు మీరు మాకు చెల్లించండి కేవలం 1 రూపాయి మాత్రమే. మీ సేవకు విచ్చేయండి, మీ శ్రమను మర్చిపోండి. అబ్బా, మీ బుర్రకి ఎంత మంచి ఐడియా తట్టిందండి.
1: ఆగు, వెనక్కి తిప్పి చదువు.
0: అరే, మీ ఫోటో కూడా వేశారే. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డు కౌన్సిలర్గా నన్నే గెలిపించండి, అందుకు పవిత్రమైన మీ ఓటు నాకే వెయ్యండి, నన్ను మీ సేవ చేసుకునివ్వండి. ఇట్లు మీ రామారావు.
1: ఏం భార్యమణి, ఇప్పటికైనా తెలిసొచ్చిందా నా తెలివితేటలు ఏ పాటివో?
0: సరే గాని నాకు చిన్న డౌట్ అండి.
1: ఏమిటి?
0: ఇప్పటికే మన ఊర్లో 2 ఈ సేవా సెంటర్లు ఉన్నాయి కదా, వాళ్లకు తెలిస్తే మనం పోటీగా ఈ మీ సేవా పెట్టామని గొడవ చేస్తారేమో.
2: మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారేమోనండి.
1: నీకెప్పుడు దరిద్రపు కొట్టు డౌట్లు తప్ప మంచివి రావా? అయినా అయినా మనం ఎవరిని మోసం చేస్తున్నామే, జనం దగ్గర డబ్బులు వసూలు చేసినా వెళ్ళి ఈ సేవాలోనేగా మనం కట్టి వచ్చేది.
0: అయినా నాకెందుకులేండి, ఏదొచ్చినా అనుభవించేది మీరేగా.
3: ఏమండోయ్ రామారావు గారు,
1: అడుగో అప్పుడే మన ఫస్ట్ కస్టమర్ వచ్చినట్టున్నాడే. రండి సార్, లోపలికి రండి.
3: నమస్తే, నా పేరు కుచేలరావు.
1: అలాగా, చాలా సంతోషం అండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి,
3: కాస్త నా కరెంటు బిల్లు కడతారా?
1: కడతారా ఏమిటండి, భలే వారండి కుచేలరావు గారు, మేము మీ సేవ పెట్టింది మీలాంటి వారి కోసమే. బిల్లు ఇలా ఇవ్వండి.
3: ఇదిగోండి, బిల్లు ఇంటికి తెచ్చిస్తారుగా.
1: తప్పకుండా, ఈ పూటే కడతాం, సాయంత్రం రసీదు తెచ్చిస్తాం, సరేనా?
3: థ్యాంక్స్ అండి, ఇక నేను వస్తాను.
1: ఆగండి సార్, డబ్బులు ఇవ్వండి.
3: డబ్బులా?
1: 499 రూపాయలు ప్లస్ మా ఫీజు రూపాయి, మొత్తం 500.
3: మీరు భలే సరదాగా మాట్లాడతారండి.
1: ఏనా
3: మరి, నేను మీకు డబ్బులు ఇవ్వటం ఏంటి?
1: బాగుంది, మీ బిల్లుకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? మా జేబులో వేస్తామనుకున్నారా?
3: ఏమో అది మీకే తెలియాలి. అయినా బిల్లులు కడతామని ఊరంతా పేపర్లు పంచి తీరా మీ దగ్గరకు వస్తే ప్లేటు ఫిరాయిస్తారా? అమ్మో అమ్మో అమ్మో, మిమ్మల్ని చూస్తుంటే జనం దగ్గర డబ్బు

0: పట్టుకుని జెండా ఎత్తేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారే. ఉండండి, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ భాగవతం బట్టబయలు చేస్తాను. మీ గురించి అన్ని పేపర్లలో వేయించి మీ బండారం బయట పెడతాను.
1: ఏమండో, ఆగండి ఆగండి, ఒక్క మాట, మీరు అసలు మా పాంప్లెట్ సరిగ్గా చదివారా?
0: ఆహా, కావాలంటే మీరే మరోసారి చదువుకోండి. ఇదిగోండి, ఇందులో మీరు కరెంటు బిల్లులు, ఇంటి పనులు వగైరా వగైరా మేమే కడతామని వ్రాసి ఉంది, కానీ ఒక్కచోటన్నా మీరు డబ్బులిస్తే మేము కడతామని రాసిందా చెప్పండి.
1: ఓరి నాయనో, ఇదేం ఫిట్టింగు? ఎట్లా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదురా దేవుడా. ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా?
0: సోకాలు తర్వాత, ముందు బిల్లు కడతారా లేదా?
1: కావాలంటే మీరు చెప్పిన పాయింట్ కూడా చేర్చి ఇంకో పాంప్లెట్ వేస్తాను, కానీ మీరు డబ్బులు ఇవ్వకుండా బిల్లు కట్టడం నా వల్ల కాదండి.
0: అంతేనా?
1: అంతే.
0: అంతేనా?
1: అంతే.
0: బాబు, ఇవి చేతులు కావు, అసలే నెలాఖరు, జేబులో రూపాయి కూడా లేదు. ఎలాగోలా మీరే కడితే జీతం రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను.
1: కుదరదంటే కుదరదండి.
0: సరే, మీ ఇష్టం. ఓ పక్క కౌన్సిలర్గా పోటీ చేయబోతూ 7 ఓట్లు పోగొట్టుకుంటానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? వస్తా.
2: ఏమండోయ్, ఎలాగోలా ఆ బిల్లు మీరే కట్టేయండి, లేకపోతే అనవసరంగా 7 ఓట్లు పోతాయి, తర్వాత ఇస్తానంటున్నాడు కదా.
1: అంతేనంటావా? సరే. ఏమండోయ్ కుచేలరావు గారు, ఎవడో కుచేలరావు గారు, రండి రండి, ఇట్లా రండి.

0: కాస్త ఏడి ఏడి మనం ఉంటే ఏంటమ్మా?
1: ఏయ్ ఆగు, ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చేసావు?
0: కాసేపు మీ ఇంట్లో కూకుని టీవీ చూసిపోదామని. మరి నాకపోతే ఏంటో పేసినా, తలుపులు గడేసి ఉంటే కాలింగ్ బెల్ కొట్టేటోడిని తీసున్నాయి కదా అని లోనకు వచ్చి అడుక్కుంటున్నాను. ఏ తప్ప
1: తప్ప తప్పున్నారా? డోర్ మూసుకొని బయటికి నాడు.
0: ఏమోయ్ కాస్త మర్యాదగా మాట్లాడు, నేను రామారావు గారితో పన్నుండి వచ్చానా?
2: నేనే రామారావు.
0: అట్టాగా సన సంతోషమో.
2: చెప్పండి ఏమిటి పని?
0: ఒక్క క్షణం, ముందు నన్ను ఈ దండ వేయనీయండి. ఏం లేదా, ఎవరు తమరు రేపు ఎలక్షన్లో నిలబడుతున్నారంటగా, అందుకే మీకు దండేసి దండం పెట్టి పోదామని ఇలా వచ్చేసా.
2: ఆహా, నీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అయ్యా.
0: రామారావు గారు, రేపు మా అడుక్కునే వాళ్ళు ఓట్లన్నీ మీకే వేసేస్తాం, మిమ్మల్ని గెలిపించేస్తాం. మరి మీరు మా పనులని చేసేటలా.
2: తప్పకుండా, మీకోసం మీ సేవ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి.
0: మీ సేవ అంటే గుర్తొచ్చింది, తమరు నా సెల్ ఫోన్ బిల్లు కట్టాలా?
2: తప్పకుండా. ఆ బిల్లు డబ్బు ఇలా ఇవ్వండి. ఏమిటిది మొత్తంగా చిల్లర ఇస్తున్నారు?
0: మరి మా దగ్గర ఉండే అయ్యాగా, ఇదిగోండి బిల్లు.
2: చేతా, ఇవి కాస్త లెక్క పెట్టు.
0: అక్కర్లేదండి, మొత్తం 374 రూపాయలు, ఒక్క పైస కూడా తగ్గదంతే.
2: ఇంకా 25 రూపాయలు తగ్గాయిగా.
0: ఆ డబ్బుతోనే తమరికి దండ కొనుక్కొచ్చాను సారు, అందుకని అవి మీరే వేసుకోవాలా.
2: నేనా?
0: అదేంటయ్య గురు, మీరున్న నేను ఉంచుకోనులేండి, రేపు ఎలక్షన్లో మా వాళ్ళ చేత దొంగోట్లు గుర్తించేతనుగా.
2: ఏం చేస్తాం, గోదాలో దిగాక ఏ పోటైనా భరించాల్సిందే.
0: ఆహా ఇలాతానండి. ఏమిడోయ్ బిల్లు కట్టడం మర్చిపోకండి, నాకపోతే నా సెల్ ఆగిపోద్ది.
2: అలాగే అలాగే బాబు. సీత సీత, ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? సీత సీత, సారీ సీత చూడలేదు. అయినా లైట్ వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావేమిటి?
1: అయ్యో నాకంత అదృష్టం కూడానా?
2: అరే ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది?
1: ఇదంతా తమరి ఘనకార్యమే. మీరు ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదుటగా సాయంత్రం లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పీక్కెళ్ళండి.
2: అరే, అందరి బిల్లులు కట్టి చివరికి నా జేబు జిల్లులు పడేసరికి ఇవాళ రేపు అనుకుంటూ చివరికి కట్టడమే మర్చిపోయాను సీతా.

0: మర్చిపోతారు. ప్రజా సేవలోకి దిగారుగా, ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయారు, రేపు కట్టుకున్న పెళ్ళాన్ని కూడా మర్చిపోతారు.
1: అలా సతాయించకపోతే దీపం వెలిగించొచ్చుగా.
0: హగ్గి పెట్టి ఉంటేగా, పక్కింటికి వెళ్ళి తీసుకొస్తానుండండి.
2: చీకటిలో కారు చీకటిలో
3: ఎవర్రా ఇంట్లో?
1: కరెంట్ వస్తే కనిపిస్తాను.
3: అలాగా, నా దగ్గర లైట్ ఉందిలే. ఎరా, నువ్వేనా రామారావు అంటే?
1: నేనే. మీరెవరు?
3: నేనా? నేను ఈ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ని, కనకారావుని, పేరు మోసిన రౌడీని. ఎరా, వచ్చే ఎన్నికల్లో నాకు పోటీగా నువ్వు నిలబడాలనుకుంటున్నావా? నీకెన్ని గుండెలరా?
1: నిలబడితే ఏ?
3: నవర్మయ్, అవునరా, నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా మడ్రో మానభంగమో చేసావట్రా. మరి నీకెందుకురా రాజకీయాలు? ఈ రాజకీయాలు నీలాంటి చదువుకున్న వాళ్ళకి కాదురా, మాలాంటి వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన బతుకు తెరుగురా. దానికి నువ్వు అడ్డు రావాలని చూస్తావా? నీ సేవ అంటూ ఈ ఆఫీసు పెడతావట్రా.
1: పెడితే ఏ? నా ఇష్టం.
3: రే, నాకే ఎదురు చెప్తావా? నిన్ను జాగ్రత్త రే, ఇది శాంపిల్ గా చూపించా. ఇంకోసారి నా కోపం తెప్పించామంటే రేపు ఓటర్ లిస్ట్ లో నీ పేరే ఉండదు. కాబట్టి వస్తా.
0: ఏమైందండి, ఎందుకు మొలుగుతున్నారు? ఇప్పుడు వెళ్తున్నాయని ఎవరు?
4: ఏం చెప్పమంటావు సీత, వాడు ఈ వార్డు కౌన్సిలర్ అట. నేను పోటీగా వస్తున్నానని కోపంతో నా ఒళ్ళంతా కుళ్ళ పొడిచి వెళ్ళాడే. చంపేస్తానంటూ బెదిరించాడు కూడా.
0: ఎంత ఘోరం జరిగిపోయింది. అందుకేనండి నేను మొదటి నుంచి మనకు రాజకీయాలు వద్దండి వద్దండి అని చెప్తూనే ఉన్నాను. విన్నారు?
4: నువ్వా? ఎప్పుడు చెప్పానే?
0: ఇప్పుడు చెప్తున్నానుగా.
5: మీరింతవరకు మీ సేవ నాటిక విన్నారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. ఇందులో సీత, కుమారి జి సరిత, రామారావు, శ్రీ వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్, కౌన్సిలర్ కనకారావు, శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, కుచేల్రావు, శ్రీ చిలువూరి నాగేశ్వరరావు, బిచ్చగాడు శ్రీ బేతా రామసూర్యప్రకాశ్ రావు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

తర్వాత అమృతవర్షిణి రాగంలో సుధామయే సుధానిధే, రూపకతాళం ముత్తయ్య భాగవతార కృతి.

కార్యక్రమంలో చివరిగా చేరి యశోద మోహనరాగం ఆదితాళం అన్నమయ్య కీర్తన.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి గీత, శ్రీమతి బి లక్ష్మీ గర్ల సాక్సోఫోన్ ద్వయం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాటలు ముందుగా విందాం. పెద్దరిక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సాహిత్యం భువనచంద్ర, సంగీతం కోటి.

మీరు విన్న పాట పెద్దింటల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. అది సాహిత్య సంవేటుడు సంగీతం రాజ్కోటి. కార్యక్రమంలో తర్వాత వినండి రాజా చిత్రం కోసం చిత్ర పాడిన పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగ

మీరు వింటున్న పాట రాకే చిత్రం కోసం శంకర్ మహాదేవన్ మరియు గోపికా పూర్ణిమ పాడిన పాట అది. సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆడిన నా

వెలుకన్నా చల్లని రాదు వస్తాడమ్మా నేడో రేపో. తక్కిన వాడు వచ్చిన నాడు ఏం చేస్తావో పిల్ల చెప్పు. నవ్వుతావా సిగ్గుపడతావా పులకిస్తావా? కాదే పెళ్ళడి శనవేసుకుంటుంది.

మీరు విన్న పాట రక్త సింధూరం చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట. అది శ్రీశ్రీ సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. కార్యక్రమంలో తర్వాత వినండి రంగం చిత్రం నుంచి ఈ పాట.

మీరు వింటున్న పాట రౌడ్యాలుడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం పప్పిలహరి.

చిత్రం కోసం సాధనా సర్గం బెన్నీ బెహల్ పాడిన పాట అది. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం హరీష్ జయరాజ్. కార్యక్రమంలో తర్వాత వినండి. సఖి చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట.

తర్వాత వినండి, సదా మీ సేవలో చిత్రం కోసం కేకే శ్రేయ ఘోషల్ పాడిన పాట, సీతారామ సాహిత్యం సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో చివరిగా వినండి, క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తిరంజనే కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. గానం శ్రీ అనంతశయనం అయ్యంగారు. 6:30 వినదగమాట వ్యాఖ్యాత డాక్టర్ పి రామకృష్ణారావు. 6:35 గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు సిద్ధుడు కార్యక్రమంలో వింటారు. అందజేస్తున్నవారు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం 10వ భాగం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య. అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి బి అనురాధ. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. రచన కెవి సత్యనారాయణ. 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:45 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 14:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 14:15 హిందీలో వార్తలు వింటారు. 14:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు 13వ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా వనుల విజయగాథలు. ఈ వారం పద్మశ్రీ అవార్డు గ్రహీత తల్లిపాల నిధిలో సేవలలో విశిష్ట కృషిగాంచిన శ్రీమతి ఆర్మిండా ఫెర్నాండెస్ గారి గురించిన వివరాలు వింటారు. అనంతరం పిఎన్డిటి యాక్ట్ డాక్టర్ పాత్ర డాక్టర్ బి రేణుక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ చర్యలు, ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 ఈ వారం పార్లమెంట్. 8:45 శ్రీమతి బి సరస్వతి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి

పది గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 11:02 దాటి 6 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం.